శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ప్రభు ప్రసన్నము ఖచ్చంగా మండలే ఇది జనంగరేంద్రవనితాభిరక్తికే అత్యాధిక తత్తర శయ్యస్త ముపాస సంధ్యాం ఆకాశసింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమచ్చయితుం

ಶೇಷಾದ್ರಿಶೇಖರ ವಿಭೋ ತವ ಸುಪ್ರಭಾತಂ ಉನ್ನೀಯ ನೇತ್ರಯುಗಮುಕ್ತ ಭವ

తంత్రీ ప్రకర్షమ దురస్వ నయాది పంచ గాయత్యనంత చరితం నవనారదోపి భాషా సమగ్రమ సకృత్క రచాం రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీకమకరందరసానువిరుద్ధజంకారగీతనినదైపహసేవనాయ నిర్యాచ్యుపాన్నత

శ్రీనివాస జగదేకదయైకశిరోధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ స్వామి పుష్కరణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్ధినో హర

ಸ್ವರ್ಗ ಪವರ್ಗ

శ్రీమన్నానంద గరుడాదిభిరక్షితాంబే శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీమత్ సచింహ శరణ.

రచనీకరాజతమోహీరమహీయమహంగ గురామయే సుమ్ముఖం సుహృదం సులభం సుఖదం స్వజం చ సుఖాయ మమోదరం అభాయ రఘుద్వహమన్యమహం నటరం చ నటరం.

పార్థాయ తత్ఫలకార దినాత్వయైవ యోగదర్శితౌ

0: Techno FM 90.4.
1: అవశ్యాయనిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వలాహ వనానాం శోభతే భూమిహి వినిష్ట తరుణాతపాహ. మంచు రాత్రంతా పడడం వల్ల పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి యొక్క చివర్ల భాగంలో మంచు బిందువు పడి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకుంటే అది ఏమవుతుందంటే ఆకుపచ్చ గడ్డిపరక, గడ్డిపరక చివర ఓ తెల్లటి మంచు బిందువు. తెలతెల వారుతుండగా సూర్యకిరణం దాని మీద పడుతుంది. పడేటప్పటికి ముత్యం మీద కాంతి కిరణం పడితే ఎలా మెరుస్తుందో అలా పచ్చగడ్డి నిండా నీటి బిందువులతో ఉంటుంది. అప్పుడు షూ వేసుకోకుండా మీరు మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా హేమంత ఋతువులో బూట్లు విప్పేసి పచ్చగడ్డిలో నడిస్తే కాళ్ళన్నీ తడిసిపోయి ఇక్కడ వరకు తడి కొట్టేస్తుంది. అంటే మంచు రాత్రి పడి ఆకుపచ్చటి గడ్డి మీద నీటి బిందువులు బిందువులుగా పేరుకుంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చ గడ్డి తీవ్ర ముత్యాలు కాషాయా అన్నట్టుంటుంది. ఒక కవి అన్నాడు, ప్రాతర్వేళల మంచు చిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతానచలయై చిల్బొందు భూదేవికిన్ శీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. శీతత్తు ప్రభుడు అంటే శీతాకాలము అనేటటువంటి ఋతువుకి అధిపతి, నా ప్రభావానికి వణకని వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగట్టే. అందరు ఉహక్షులైన తాము జలంలోకి వెళ్లకుండా చలికి భయపడి యువతలు కూర్చున్నాయిట. అటువంటి స్థితిలో సరోవరాల వంక చూస్తే చక్కగాను పద్మాలు ఇలా అరవిరిసి ఉంటాయి. కాకినాడ వెళ్ళిపోతుంటే రైల్లో రాజమండ్రి, కొవ్వూరు, పసివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం ఆ ప్రాంతాల దగ్గర దొరికింది కదా బెర్త్ అని చెప్పి ఊరికే ముసుగు పెట్టి పడుకోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూడగలిగితే ఆ సూర్యోదయ శోభని, ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఆ నీటి కయ్యలలో కాల్వలలో అరవిరిసి ఉంటాయి తెల్లతామరలు, ఎర్రతామరలు, నల్లతామరలు, పొలంగట్టున ఇన్ని తామరలు, వాటి మీద భృంగా వళీతమ కరంద రసాను విద్ధ జంగా రగీతమి నదై సహసేవనాయ నిర్యాప్త్యుపంతస రసీ

0: సుప్రభాతం అన్నట్టు గండు తుమ్మెదలు ఆ తామరల చుట్టూ ఎగురుతుంటాయి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృశ్యం. అలా లేవుట సరోవరాలు ఏవి. ఎందుకు లేవుట ఆ సమయంలో హేమంత ఋతువులు అంటే, జరా జర్జరితై పద్మై శీర్ణకేసర కర్ణికై నాళశేష్టై నాళశేషై హిమధ్వస్తై నభాంతి కమలాకరాః. మంచు చేత కొట్టబడి ఆ తామర పువ్వుల యొక్క రేకులన్నీ మంచు బరువుకి ఊడిపోయి ఒరిగిపోయాట. తామర తూళ్ళు శుభ్రంగా మంచు చేత కొట్టబడి అవన్నీ కూడా నశించిపోయినట్టుగా శీర్ణములైపోయి, అంటే జర్జరములైపోయి అవి వంగిపోయి ఉన్నాయట. కాబట్టి సరోవరాల వంక చూస్తే అందం లేదుట, అరవిరిసినటువంటి పద్మాలు ఎక్కడా లేవు. అలా ఉందిట హేమంత ఋతువు. అటువంటి హేమంత ఋతువులో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుడు సహితుడై గోదావరి స్నానానికి వెళ్ళాడు. మీరు భద్రాచలంలో గోదావరి స్నానం చేస్తే చీకటితో ఉండగా, భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సుప్రభాత సేవకు ఎవరూ ఉండరు. ప్రత్యేకించి శీతాకాలంలో ఓ 5 6 ఉంటుంటారు. మీరు తెల్లవారుజామున 4 గంటలకో లేచి గోదావరిలో స్నానానికి వెడుతూ ఆ చలిగాలిలో ఆ రామచంద్రమూర్తి యొక్క శిఖరం వంక చూస్తూ నడుస్తుంటే, చుట్టూ వన్య ప్రాంతాలు కదండి భద్రాచలానికి, ఆ రాముడు నడవడం, సీతమ్మతో లక్ష్మణుడితో గోదావరి స్నానం చేయడం, ఆ హేమంత ఋతువు, చల్లటి నీళ్లు, ఆ బెగ్గురు పక్షులు, ఆ జలపక్షులు అవన్నీ అలాగే ఒడ్డున కూర్చునుంటాయి. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు గారు వర్ణిస్తాడు, ఈ నీళ్లలోకి వెళ్ళడానికి భయపడినటువంటి బాతులు ఇలా కూర్చునుంటాయి ఒడ్డున కూర్చుంటే. కృష్ణదేవరాయలు వారు అంటారు, అవి ఎలా ఉన్నాయంటేట, రాజభటులు అనుకున్నారట, బ్రాహ్మణులు స్నానం చేసిన తర్వాత పంచ తడిపి ముద్ద కట్టి అక్కడ ఒడ్డున పెడతారు. ఒడ్డున పెడితే వాళ్ళు స్నానం చేసి ఆ బట్ట పట్టుకెళ్ళడం మర్చిపోయారు. పాపం, అయ్యో బ్రాహ్మణ సొత్తు, దాన్ని మనం తీసుకోకూడదని భటులు గబగబా వెళ్ళి దాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకి ఇద్దామని పరిగెత్తికెళ్ళి పట్టుకున్నారట. అది బాతు, అది చలికి అక్కడ పడుకుంది, గుడుగుడుగుడు మనం చప్పుడు చేసి లేచింది. అంటే రాజ్యంలో ధర్మనిష్ట చెప్పడానికి ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయలు వారు వర్ణిస్తారు, ఆ పడుకున్న బాతుని బ్రాహ్మణుడు స్నానం చేసి విడిచిపెట్టిన పంచ అని, పంచ ముద్ద అలా ఉంటుంది అని. అలా మీరు శీతాకాలంలో భద్రాచలం గోదావరిలో స్నానం చేస్తూ ఆ స్నానం చేసి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి భద్రాచలంలో రామచంద్రమూర్తి ఆలయ గోపురం, వామాంకస్థిత జానకీపదిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధకరేడ బాహుజుగలే శంఖం శరందక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణుడు, ఆ బాణం పట్టుకుని, ఆ ధనస్సు, ఎడమ తొడ మీద కూర్చున్న సీతమ్మ, సీతమ్మ పాదాలు ఇలా కాళ్ళు రెండు దగ్గరికి పెట్టి ఆసనం వేసుకు కూర్చున్న రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణమూర్తి, ఆ వైభవం, ఆ రామచంద్రమూర్తి ఆలయం, రామాయణం, హేమంత ఋతువు, చలిగాలి, ఈ పక్షులు, ఇవన్నీ మీకు జ్ఞాపకం వచ్చి స్నానం చేసి మీరు అలా ఆలయ శిఖరం వంక చూశారనుకోండి, మీ మనసులో రామాయణం మీ ప్రమేయం లేకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. మీరు తిరిగి వచ్చి కాటేసుకొచ్చి ధన్యావందనం చేసుకుంటున్నా మీకు అలా రామాయణమే మిగులుతుంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో భద్రాచల క్షేత్రంలో. అసలు ఈ మార్గశీర్ష పుష్యమాసములు కానీ కార్తీకం శరదృతువుని కానీ భద్రాచల స్నానంలో అనుభవించాలి మీరు ఎప్పుడైనా, ఎంత అందంగా ఉంటుందో. ఈ మధ్యకాలంలో నేను అనుభవించి అక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి రామాయణం మీద ఎంత ఆనందం అనుభవించాను. అందులో చెప్పింది రామాయణం, ఉన్నది భద్రాచలం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై, లక్ష్మణుడు వస్తున్నాడు అంటే మామూలుగా రాడు, రాముణ్ణి గురువుగా భావిస్తాడు. అందుకని జలపాత్ర పట్టుకుని వచ్చాడు వెనకాసల. సీతారాములు స్నానం చేశారు, లక్ష్మణమూర్తి కూడా స్నానం చేశారు. ఆ స్నానం చేసే ముందు భరతుడు కూడా అవసరం లేకపోయినా అంతఃపురంలో ఉండగలిగినటువంటి వాడైనా అలా ఉండకుండా జటలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని అన్నయ్య భూషయనం చేసి ఉంటాడు. భరతుడు కూడా ఇదే సమయానికి స్నానం చేయడం కోసమని సరయూ నదికి వెళుతుంటాడు. రాజుగా సంతోషపడగలిగిన వాడు తనంత తానుగా నియమాన్ని విధించుకుని ఎంత కష్టపడుతున్నాడు అని లక్ష్మణుడు అన్నాడు. భర్త దశరథోయస్యాహ సాధుశ్చ భరతస్సుతః కథంను సాంబా కైకేయి తదృశీ క్రూరశీలిని. దశరథ మహారాజు గారి భార్యయే, అంత ఉత్తముడైన భరతుడికి తల్లియే, ఆ కైకేయి అంత క్రూరాలు ఎలా అయిందన్నయ్యా అన్నాడు. అంటే రాముడు వెంటనే అన్నాడు,
1: ఉద్ద

ఆ మాట. కైకమ్మని దూషించినటువంటి మాట అనవసరం లక్ష్మణ. భరతుడి యొక్క గొప్పతనానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు, ఇంకా వింటాను అన్నాడు. తెల్లవారుజామున లేవగానే పవిత్రమైనటువంటి ఈశ్వర కార్యంలో మగ్నం అయ్యేటప్పుడు ఏ విరోధం ఉన్నా తల్లిదండ్రుల వరుస ఉన్నవాళ్ళు, అన్నావదిలిన వరుస ఉన్నవాళ్ళు, అక్క బావగారు, అత్తగారు మామగారు, గురువులు పెద్దలు, అటువంటి వారిని నింద చేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయకూడదు రోజుని. ఇది చాలా దారుణమైనటువంటి స్థితి. అందుకే మనకి లోకంలో ఒక మర్యాద చెప్తారు, నిద్ర లేస్తుంటే నోటి వెంట రావలసిన మొట్టమొదటి ఉచ్చారణ ఏమిటో తెలుసా అండి? ప్రకటనంగా మీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకొకటి ఉండకూడదు. ఒరే అని కానీ, ఏమేవో కాఫీ ఇచ్చేయి అని కానీ, లేకపోతే నేను వాకింగ్కి వెళ్ళిపోవాలి బూట్లు ఎక్కడున్నాయని కానీ అనకూడదు. మీరు నిద్రమంచం మించి లేవగానే మీ నోటి వెంట రావలసిన మొదటి మాట మూడు పర్యాయాలు శ్రీహరి శ్రీహరి శ్రీహరి అన్నారు. సంప్రదాయంలో ఇందులో ఉండండి మీరు. శ్రీహరి అంటూనే నిద్రలేవాలి. శ్రీహరి అంటూ నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన స్థితికారుడు కాబట్టి ఆ రోజు మీరు తెలివితో ఉన్నంతసేపు చేసినటువంటి పనులను ఆయన రక్షిస్తాడు, మీకు ప్రయోజనాత్మకం చేస్తాడు. లయకారుడు పరమేశ్వరుడు, లయకారుడు అన్న మాటకి చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా శివుడి విషయంలో అక్కర్లేని కోణాలు తీసి పాపం మూట కట్టుకోకూడదు. లయకారుడు అంటే ఆయన మూడు రకాల లయం చేస్తాడు. స్వల్పకాలిక లయము, ప్రళయము అంటే స్వల్పకాలిక ప్రళయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. ఒకటి స్వల్పకాలిక ప్రళయం, ఇంకొకటి ఆత్యంతిక ప్రళయం, ఒకటి మహాప్రళయం అని మూడు చేస్తాడు పరమశివుడు. స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. నిద్రనివ్వాలి అంటే శివానుగ్రహం ఉండాలి. శివానుగ్రహం ఉన్నవాడికే నిద్రపడుతుంది. రెండవది ఆత్యంతిక ప్రళయము, జ్ఞానమిచ్చి ఇది వేరు నేను వేరు అని తెలుసుకునేటటువంటి అదృష్టం శివానుగ్రహంగానే వస్తుంది. అందుకే దక్షిణామూర్తిలా కూర్చుని ఉంటారు. ఈ మూడు అవస్థలకి నేను, మూడు గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు వేరుగా జీవుడు జీవుడని ఇలా ఇలా వేరు చూపించినటువంటి ఈ వేలు రెండు కాదు, ఉన్నది ఒకటే అని పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే జీవ బ్రహ్మైక్య సిద్ధిగా ఒక్క ఆత్మయే మూడవస్థలకి సాక్షిగా ఉందని చెప్పడానికి ఇలా చిన్ముద్ర పట్టి ఉంటారు. అందుకే ఎస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్ ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటాం ఆయన గురించి. మహానుభావుడు చిన్ముద్ర పట్టి జ్ఞానబోధ చేస్తుంటాడు. అందున ఇటువంటి పీఠాలు, శారదాపీఠం అంటే శారద అంటే సారద, జ్ఞాపకం పెట్టుకోండి, శారద శారద అవుతుంది. శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేరులో శారద, ఆయనకి ఎంత ఇష్టమో ఆ పేరు. నాకు ఎవరైనా శారద అన్న పేరు పెట్టుకుంటారా అని చూస్తూ ఉంటాను. శారద ఎంత గొప్ప పేరు నిజంగా. శారద సారద ఈ లోకము యొక్క సారమును మీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడే బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ శారద సారద. అందుకని పుస్తకాల వల్ల వచ్చేది కాదు, అనుష్ఠానం వల్ల తెలుస్తుంది. అందుకే పుస్తకం ఎడంచేత్తో పట్టుకుంటుంది ఇలాగా. నన్ను ఆశ్రయించిన వాడికి జ్ఞానమే కాదు, జ్ఞానమంత గొప్పది. దీన్నే కామకోటి అంటారు. కోటి అంటే హద్దు. ఇంత జ్ఞానమే ఇవ్వగలిగిన దానిని నేనేమి ఇవ్వలేను అనుకుంటున్నావు? నీకు నేను ఏమైనా ఇచ్చేస్తాను. నా పాదాల దగ్గర నువ్వు పడగలిగితే నీకు నేను ఏదైనా ఇవ్వగలనని చెప్పడానికి కుడి చేయి ఇలా పట్టుకుంటుంది అభయహస్తం. ఈ కుడివేపు పై చేతిలో అక్షమాల ఉంటుంది ఇలా తిప్పడానికి. గురువులు చెప్పిన విషయం ఏదుందో అది లోపల నువ్వు తిప్పుతూ ఉండాలి. తిప్పితేనే జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి తిప్పు అని చెప్పడానికి అక్షమాల పట్టుకుంటుంది. ఎడమ చేతిలో పైన అమృత భాండాన్ని పట్టుకుని చిలుక ఉంటుంది అమ్మవారి దగ్గర. అంటే ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారు ఇంద్రియములను నిగ్రహించుకుని అమ్మవారి పాదములలోంచి స్రవించేటటువంటి ఆ నిరంతర అమృతాన్ని గ్రోలి మత్తెక్కి ఉంటారు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల పోవునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫుటి స్ఫుటిత చకోరముల కరుగునే.

చంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు దేయునేలా అంటారు. ఆ పరమేశ్వరుని యొక్క పాదారవిందములను నిరంతరము మనసులో స్మరించడం వల్ల కలిగేటటువంటి ఆనంద రసామృతమును ధారలుగా గ్రోలడం వల్ల కలిగినటువంటి ఆ సంతోషములో మత్తెక్కి తైతక్కలాడేటటువంటి హృదయం ఇతర విషయముల ఎందు చేరమంటే ఎలా చేరుతుంది నానా? నన్ను ఇవ్వాల, నువ్వు లోకం గురించి తిరుగు అంటే ఎలా తిరుగుతాను అని అడిగాడు. ఇది ఇవ్వగలిగినటువంటి తల్లి కనుక అటువంటి ఆనందంతో ఆ భగవద్వాక్యం చెప్పినా విన్నా ముఖం ఎర్రపడిపోయి సంతోషం ప్రకటనమయ్యేటటువంటి మహాపురుషుల యొక్క మాటలు నేను ఎప్పుడూ నా దగ్గరికి తెచ్చుకుని వింటూ ఉంటానని చెప్పడానికి ఎర్రబడిన ముక్కుతో ఉన్న చిలుక ఆవిడ చేతుల మీద వాలి ఉంటుంది. అంటే అటువంటి మహా ఆవిడ కావ్యాలాప వినోదిని, ఆ భక్తితో చెప్పేటటువంటి వాళ్ళ యొక్క కావ్యాలాపములను ఆ తల్లి వింటూ ఉంటుంది. అందుకని ఎడం చేతిలో పైన అమృత పాత్ర, దాని మీద చిలుక ఉంటాయి. పుస్తకం చదువుకోవడానికి పనికొస్తుంది, చదవడం కాదు, అనుష్ఠానంలోకి గుర్తు పెట్టుకుని స్మరించడం ముఖ్యం. అందుకని అక్షమాల కుడి చేతిలో ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పట్టుకున్న తల్లి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది. ఆవిడ శారద, ఆవిడ శారద. ఇప్పుడు మీరు ఈ కోణంలో లోపలికెళ్ళి దర్శనం చేయండి అమ్మవారిని, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. అటువంటి జ్ఞానమునివ్వగలిగినటువంటి పీఠాలు శారదాపీఠాలు. అందుకే శంకరాచార్యులు వారు వీటికి శారదాపీఠము అని పేరు పెట్టారు మహానుభావుడు. శారదాపీఠంలో దక్షిణామూర్తి కూడా ఉండి, దక్షిణామూర్తిని మీరు కానీ దర్శనం చేయగలిగితే శారదానుగ్రహం పరిపూర్ణమవుతుంది. ఇక్కడ శివాలయంలో మీరు దక్షిణ దిక్కుకు చూస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉంటారు. పిల్లలు దక్షిణామూర్తి పాదాల దగ్గర ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయనకి ఎదురుగా, దక్షిణామూర్తికి ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎందుకంటే గంగ ఉత్తరానికి కాశీలో తిరిగింది, ఉత్తరంలో మృత్యుంజయుడు ఉంటాడు. దక్షిణామూర్తి ఎదురుకుండా ఉత్తరానికి కూర్చున్న వాళ్ళకి మృత్యుభయం పోతుంది. శివుడు అక్కడ ఉంటాడు, దక్షిణాన యముడు ఉంటాడు. దక్షిణానికి ఆయన తిరుగుతాడంటే మృత్యు బాధ పోతుందంటే జ్ఞానము కలుగుతుంది. కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ ఉపాసన చేస్తే, నేను ఒక పరమ సత్యం మీకు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీకు కష్ట సుఖములు అన్నవి ఎందుకు కలుగుతాయో తెలుసా అండి? కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయో తెలుసా? గురుగ్రహం బలహీనమైతేనే వస్తాయి. జాతకంలో ఎటువంటి పాపపు గ్రహాలు ఉండనివ్వండి, గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, గురుగ్రహం బలంగా ఉందనుకోండి, అవి ఏం చేయలేవు. పాపపు గ్రహాలు గురుగ్రహం మీద ఉంటుంది ఆధారం అంతా. జాతకం ఆయన ఒక్కొక్కసారి జాతకానికి దొరకడు. గ్రహాలు ఒకలా ఉంటే ఆయన ఒకలా బతుకుతుంటాడు. ఎలా బతుకుతాడో తెలుసా అండి? ఆయన గురుగ్రహం ఆయనకి బలంగా ఉంటుంది. గురుగ్రహం బలంగా ఉండాలి అంటే శంకరాచార్య స్వామి వారు ఈ జాతికి పెట్టిన భిక్ష దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు ఎవరు తప్పులు లేకుండా చదువుతారో, దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో, వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే బుద్ధి విశేషంగా వికసనం పొందుతుంది. రెండు, వాళ్ళకి పాపపు గ్రహములు వాళ్ళని ఏం చేయలేవు, వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు జీవితంలో. అటువంటి దక్షిణామూర్తి మీకు ఇక్కడ శారదాపీఠంలో ఉన్నారు. చక్కగా మీరు ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక పావుగంట ముందొచ్చి ఆ దక్షిణామూర్తిని ఒక్కసారి నిలబడి నమస్కారం చేసి, ఏమి స్తోత్రం అండి దక్షిణామూర్తి స్తోత్రం? దేహం ప్రాణమపింద్రియత్యపి చలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధజడోపమాస్తోహమితి భ్రంతా భృషం వాదిన మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఏమి మాట్లాడతారో ఆయన అందులో, బీజస్యంతరి వంకురో జగదిదం ప్రాంగ్ నిద్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఏమి దక్షిణామూర్తి స్తోత్రమో! శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైన వజ్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి. ప్రతి వారికి నోటికొచ్చి ఉండాలి దక్షిణామూర్తి స్తోత్రం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరమృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముత్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు అందరూ చదువుకుంటే గొప్ప అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శంకరులు ఇచ్చారు, అనుష్ఠించుకోవడం మన వంతు. ఇటువంటి పీఠంలో నేను అటువంటి మాట చెప్పకపోతే

ఉపన్యాసానికి అర్థం ఉండదు, కాబట్టి దాన్ని కలపవలసి వచ్చింది. ఇప్పుడు సీతారాములు లక్ష్మణ సహితులై ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎలా ఉందోట తెలుసా అండి? మహర్షి అంటారు, వాళ్ళ ముగ్గురు స్నానం చేసి రావడాన్ని ధార్మిక నిష్టగా మీరు చూడండి. తెల్లవారుజామున అంత చలికాలంలో మృగాలు కూడా ముడుచుకు పడుకుంటే రాముడు మాత్రం ఒకనకొకప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నాయన సంధ్యావందనం చేయాలి, అది గుర్తుంది. అంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు, చేసి వచ్చి దైవకార్యాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధార్మికుడో, ఎంతటి ధర్మాన్ని పట్టుకున్నవాడో మనకి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్నానం చేసి వస్తున్నటువంటి రాముడు లక్ష్మణుడు సీతమ్మతో వస్తే ఎలా ఉన్నాడంటేట, కృతాభిషేక సరరాజ రామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రసనందీ భగవానివేశః. తెల్లవారుజామున హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి మందాకినీ నదిలో స్నానం చేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి మందాకినీ నదిలోంచి హిమాలయ పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై అలా ఉన్నారట. సీతారామ లక్ష్మణులయందు పార్వతీ పరమేశ్వర నందీశ్వర దర్శనాన్ని వాల్మీకి మహర్షి చేయించారు. పిచ్చి వెర్రి పెట్టుకుని శివుడు వేరు కీశవుడు వేరు అని దెబ్బలాడుకోకూడదు, రామాయణం చదివితే ఇద్దరూ ఒక్కటే. ఆ దర్శనం ఎవరు చేశారో వారు కృతార్థులయ్యారు. భాగవతం చేస్తుంటే పోతన గారికి చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా చక్కగా అలంకారం చేసి చిన్న కొప్పేసి కొప్పుకు ముత్యాల సరాలు పెట్టి ఆ బుజ్జి బుజ్జి కాళ్ళకి మంజీరములు పెట్టి అంటే గజ్జలు పెట్టింది, కొత్తగా పెట్టి పట్టుదట్టి ఓటి కట్టి విడిచిపెట్టింది. రామా ఆడుకో, కృష్ణ ఆడుకో అంది. రామాయణం ప్రభావం భాగవతం మీద పడుతోంది. కృష్ణ ఆడుకో అంది. అంటే ఆ చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు, పాకుతున్నప్పుడు వెనక పాదాలు గల్ గల్ గల్ అన్నాయి. ఆగిపోయి ఒక్కసారి కూర్చుని ఇలా కాళ్ళ వంక చూసుకుని భయపడిపోయిన వాళ్లే చూసేట. యశోద చూసి దగ్గరికి వచ్చి ఆ కాలు తీసి చేతిలో ఇలా కొట్టి, గజ్జలు నానా నీకు గజ్జలు పెట్టాను, భయం లేదు పాకు అందిట. అంత దూరం పాకేట కాళ్ళకేమిటో గల్ గల్ అంటే అమ్మ ఎంత చెప్పినా భయం వేసి అమ్మ వంక తిరిగాట. అమ్మ నవ్విందిట పక్కున, నవ్వితే భయం వేసిన వాళ్ళ గబగబగబ పాకుతూ వస్తే గబగబ గజ్జలు గల్ గల్ గల్ గల్ అన్నాయిట. గబగబ పాకుతూ వచ్చి రెండు చేతులు ఎత్తి అమ్మ ఒళ్ళో వేసేసి తల అమ్మ ఒళ్ళో దాచేసుకున్నట్ట. నీ భయాన్ని చూసి నిజంగా భయానికి భయం వేసింది కృష్ణ, ఎంత భయం నటించావయ్యా అంది ఆ మహాతల్లి కుంతీదేవి. అంత నటిస్తే మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి పోతన గారికి దర్శనమైంది భాగవతం దశమస్కంధంలో. ఏమనో తెలుసా అండి, తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తొలకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హరవల్లులొరగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్టు అన్నారు పోతన గారు. ఆయనకైంది ఆ దర్శనం. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా, చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్న పరమశివుళ్ళా ఉన్నట్ట బాలశంకరుళ్ళగా. నమకపర్దినీచ యుక్తకేశాయచ అని రుద్రంలో మంత్రం. కపర్దినీచ అంటే జటాజూటం ఉన్నవాడు, యుక్తకేశాయచ అసలు జుట్టు లేని బోడిగుండున్నవాడు. బోడిగుండున్న శివుడు ఎక్కడున్నాడన్నారు శంకరాచార్యుల వారే బోడిగుండున్న శివుడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, ఆ శంభుమూర్తే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. వచ్చేస్తోంది కదండి శంకర జయంతి, మనసటు పోతోంది అస్తమానం. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, అటువంటి మహానుభావుడు కాబట్టి ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి చిన్ని శివుడు చిన్ని కృష్ణుల్లో కనబడ్డట. అమ్మ ఇక్కడ ముత్యాల సరాలు పెడితే పోతన గారికి ఎలా కనపడ్డట, చంద్రవంకని పెట్టుకున్నటువంటి శివుని యొక్క జటాజూటం కనబడుతోంది.
ఆయన కంఠం మీద నల్లటి మచ్చ

ఉంటుంది, హాలాహలాన్ని భక్షించాడు కదా నేను. ఆ నీలపతాక వేసింది అమ్మ మెళ్ళో చిన్నికృష్ణుడికి, దాని కాంతి కంఠం మీద కొడితే నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనబడుతున్నట్ట. నాకు శివుడికి కృష్ణుడికి తేడా లేదో పోతనా చూసావా అని కృష్ణుని యందు శివుని యొక్క దర్శనం చేయించినట్టుగా నాకు కృష్ణుల్లో శివుడు కనబడ్డాడు అభేదంగా అని పోతన గారు పద్యం రచన చేశారు భాగవతం దశమస్కంధంలో. పెద్దలైనటువంటి వారందరికీ శివకేశవ భేదం లేకుండా ఉన్న ఒక్క పదార్థమే కనపడింది. ఆ ఒక్క పదార్థమే అనేకమైనటువంటి రూపాలు పొందుతోంది తప్ప అసలు నిజానికి అన్ని లేవు, ఉన్నదొక్కటే. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాను. మల్లికార్జున సుప్రభాతం చేస్తే శివాలయంలో ఉన్న ఒక్కడివే ఈశ్వరా మూడుగా మారుతున్నామంటారు. పోతన గారు అంటారు భాగవతంలో, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయనా అంటారు. కాబట్టి వాల్మీకి మహర్షికి ఆ రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో

ప్రాతర్ నమామి జగతాం జననీమ శేష లోకాధినాద గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు అమృతభాండములతో నీళ్లు పోస్తుంటే తడిసినటువంటి శరీరం ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఐశ్వర్యానికి కారకం అవుతుంది. పార్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాదుగా, నేను ఇప్పుడేగా మీకు చెప్పింది, కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధుకన్యక స్వర్గే సర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహా

0: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
1: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడుతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
0: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
1: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకునగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
0: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులి, శనగలు, మెంతులు, వేరుశెనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
1: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
0: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది.

0: బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అరే హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవచ్చు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా 2 చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుళ్ళ విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుళ్ళ మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్లో 2-3ఇంటిని తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3 నుంచి 5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవీ వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులని కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పిళ్లలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: ఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి ఇవాళ ఆయుష్మాన్ భవలో నేనైతే మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పడానికి మేము ఎందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మరి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ అయితే నిద్ర సరిపోకపోవడం. మరి అలాంటి వాటికి అసలు కారణాలు ఏంటి, మరియు అలా నిద్రలేమి సమస్యకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యకి బోలెడన్ని కారణాలున్నాయి. త్వరగా పడుకుని త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదని చిన్న పిల్లలకు చెప్పే పాఠమే కాదు, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన సైన్స్ పరిశోధన కూడా. గ్లోబల్

వెల్నెస్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం నిద్రకి ప్రధాన అవసరం అదే. మన భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన అలవాట్లన్నీ వెలుగు చీకట్ల ఆధారంగా 24 గంటల సమయ చక్రానికి అనుగుణంగా ఉంటాయి. దాన్ని సర్కాడియన్ రిధమ్ అని అంటారంట. మరి ఈ రిధమ్ ని నియంత్రించే కణయంత్రంగంపై అధ్యయనం చేశారు 3 పరిశోధకులు. జెఫ్రీ సి హాల్, ముఖేష్ రోస్బాష్, ముఖేష్ డబ్ల్యూ ఎంగ్ పండ్ల మీద వాళ్ళే చిన్న ఈగల మీద పరిశోధనం చేసి పిఈఆర్ అనే ఒక ప్రోటీన్ ని నిత్యం నియంత్రిస్తూ వాటిలో సర్కాడియన్ రిధమ్ కి కారణమవుతున్న జన్యువుని వాళ్ళు కనిపెట్టారు. మరి ఆ ప్రోటీన్ రాత్రిపూట మాత్రమే కణాల్లో చేరి పగలు కరిగిపోతుందట. మన శరీరంలోనూ అలాగే సూర్యు నుంచి వచ్చే సహజమైన నీలికాంతు రంగు మెలటోనిన్ పై ప్రభావం చూపుతుంది. సాయంత్రం వేళకి సూర్యకాంతి తగ్గే కొద్దీ మెలటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగి శరీరానికి నిద్రని సిద్ధం చేస్తాయి. ఉదయం మళ్లీ సూర్యోదయం వేళకి ఆ స్థాయిలు తగ్గిపోతాయి. ఇలాంటి సహజ గడియారాలెన్నో మన డిఎన్ఏలో ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, శరీరం లోపలి అవయవాలన్నీ కూడా ఈ సర్కాడియన్ రిధమ్ లో భాగమే. అసలు మనిషి మనుగడలోనే సూర్యుడి పాత్ర కీలకం. ప్రతి పనికి సూర్యుడు వెలుతురుతో లింక్ ఉంటుంది. అలాంటిది పట్టణీకరణ ఉద్యోగాలు మనిషిని 4 గోడల మధ్యకి పరిమితం చేసి సహజ కాంతికి దూరం చేస్తున్నాయి. కృత్రిమ వెలుగుల మధ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొత్తంగా ఈ సర్కాడియన్ రిధమ్ ని తలకిందులు చేసేస్తుంది. ఇక మిగిలిన కారణాలు ఏంటంటారా, మనం స్వయంగా చేసుకుంటున్న అలవాట్లే. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారిలో స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర అయితే సరిగ్గా పట్టదండి. మంచం మీద కూర్చుని టీవీ చూడడం, ల్యాప్టాప్ తో పనిచేయడం, ఫోన్ వాడడం వల్ల వాటి నుంచి వెలువడే నీలికాంతి మెలటోనిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోపక్క ఇవన్నీ మెదడుని కూడా అయోమయంలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు మంచాన్ని నిద్రని అనుసంధానం చేసుకున్న మెదడు మంచం మీద పడుకోగానే నిద్రకు తగిన సూచనలు పంపేది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పనిచేయ మొదలు పెడుతున్నామో అప్పుడు మెదడు కూడా నిద్రని మర్చిపోయి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడడం మొదలు పెడుతుంది. కొందరు రాత్రిపూట చురుగ్గా ఉండి ఎంత పనైనా చేస్తారు, పగలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. మరి అలాంటప్పుడు వైద్యులకు చూపించుకుని సమస్య ఏమిటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్యకి అసలైన కారణాలు ఏంటో మరి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి, దానికి గల కారణాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగానే, నిద్రే కదా ఒక రోజు పోకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళు అర్జెంటుగా అభిప్రాయాన్ని మార్చుకోవాలండి. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండడం అంటే చేతుల మృత్యుదేవతను ఆహ్వానించడమేనట. చైనాకి చెందిన ఒక యువకుడు వరుసగా 11 రోజుల పాటు నిద్రపోకుండా ఫుట్బాల్ మ్యాచ్ చూసి పడుకుని నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. రాత్రింబగళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉద్యోగాలు, ప్రాణాలు కోల్పోయే ఘటనలు జపాన్ లో చాలా జరిగాయి. నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలమనేది మనిషిని బట్టి మారుతుంది. ఏ అవయవం ముందుగా విఫలమై మరణానికి దారితీస్తుందన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నిద్రపోకుండా రోజుల తరబడి అలాగే ఉంటే శరీరంలోని అన్ని భాగాలు ఒత్తిడికి లోనవుతాయి, బీపీ పెరుగుతుంది, శరీరం లోపల ఉష్ణోగ్రతలు పడిపోతాయి, దాంతో మరణం సంభవిస్తుంది. ప్రాణాలతో చెలగాటం కాబట్టి పరిశోధకులు నిద్రలేమి ప్రభావం గురించి మనుషుల మీద ప్రయోగాలు చెయ్యరు. ఎలుకల మీద చేసిన పరిశోధనల ఆధారంగానే ఎన్నో విషయాలు తెలుసుకుని జరిగిన సంఘటనలకు అన్వయించడం ద్వారా వాటిని నిర్ధారించుకున్నారు. ఆ విధంగా చూస్తే 17 గంటలు ఏకబిగన నిద్రపోకుండా ఉంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, కంటికి చేతికి మధ్య సమన్వయం చెడుతుంది, అలసట, చిరాకు కలిసి శరీరాన్ని ఒకలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తాయి, చెవులు కూడా వినిపించవు. వారమంతా తక్కువగా నిద్రపోయి సెలవు రోజున ఎక్కువ నిద్రపోవడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకుందాం అనుకోవడం అయితే చాలా తప్పు ఆలోచన. నిద్రకి సంబంధించి ఏ రోజు లెక్క ఆ రోజుదే, ఒక రోజైనా 2 రోజులైనా తగ్గిన నిద్ర తాలూకు నష్టం జరిగిపోతుంది. చర్మం మరమ్మత్తులు చేసుకోలేకపోవడంతో ముడతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తాయి. నిద్ర తగ్గితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు, మొత్తంగా ఆయుష్య తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే పోరాడే శక్తి 70% క్షీణిస్తుంది. ఆకలి పెరుగుతుంది, ఏది పడితే అది తిని బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అల్జీమర్ సమస్య కూడా పెరుగుతుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన పెరిగి అనుబంధాల మీద, విధి నిర్వహణ మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు పెరిగి దానివల్ల స్ట్రెస్ బెల్లీగా వ్యవహరించే పొత్తి కడుపు దగ్గర పొట్ట పెరుగుతుంది. అది మధుమేహము, గుండె జబ్బుల రిస్క్ పెంచుతుంది. హార్మోన్ల మధ్య సమతౌల్యము దెబ్బతింటుంది. లిజనర్స్, మరి ఇప్పుడు దాకా సరిగ్గా నిద్రపోకపోతే వచ్చే సమస్యల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే రాబోతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, మరి అందులో భాగంగానే నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలటండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నిద్ర వచ్చే వరకు పట్టపగల్లా వెలిగే లైట్లను తగ్గించుకోవాలి. 10 నిద్రపోవాలనుకుంటే 8:30 లోపలే భోజనం చేసి నెమ్మదిగా శరీరాన్ని, మనసుని నిద్రకు సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా గడపాలి. సాయంత్రం తర్వాత కాఫీలు, టీలు, మద్యము

ఆగకూడదు. పడక గదిలోకి టీవీ ఫోన్ లాంటివి తీసుకెళ్లకూడదు. మధ్యాహ్నం అరగంట కన్నా ఎక్కువ పడుకోకూడదు. మంచం ఎక్కాక రేపటి పనుల గురించి అస్సలు ఆలోచించకూడదు. పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు అసలు చేయకూడదు. నిద్ర మాత్రం అలవాటు చేసుకోకూడదు. నిద్ర దేవతని ఆహ్వానించే అలవాట్లివి. త్వరగా లేచి త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే శరీరం సర్కాడియన్ రిధంకి అలవాటు పడుతుంది. రోజు అరగంట వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎండలో కాసేపు తప్పనిసరిగా గడపాలి. ఇంట్లో తలుపులు కిటికీలు తెరిచి సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. షిఫ్టుల్లో పనిచేసే వారు నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 10 నిమిషాల పవర్ నాప్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మందరంగా ఉండే సంగీతం, మంచి పుస్తకం హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. భోజనం త్వరగా చేసి కావాలంటే పడుకునే ముందు అరటిపండు, పాలు తీసుకోవచ్చు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల కొందరికి నిద్ర బాగా పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నిద్రకు సంబంధించిన పరికరాలపై జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సమస్య తీవ్రతకి నిదర్శనం. కేవలం స్మార్ట్ లైట్లు, సహజ వెలుతురు లాంటి వెలుగునిచ్చే కృత్రిమ లైట్లు మార్కెట్ విలువ 30,000 కోట్ల దాకా ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య తీవ్రతను వెల్లడిస్తున్న మరికొన్ని విషయాలు. బెంగళూరుకి చెందిన వేక్ఫిట్ అనే కంపెనీ గ్రేట్ ఇండియన్ స్క్రీట్ ఫ్లోట్ కార్డ్ పేరుతో ఏటా నిద్రపై తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. గతేడాది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది కరోనా వల్ల తమ నిద్ర దెబ్బతిందని చెప్పారు. ప్రతి 5 గురిలో ఒకరు నిద్ర పట్టని సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. 90 మంది నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నామన్నారు. 30% పొద్దున నిద్రలేచాక తీవ్ర అలసటగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల డిమాండ్ 70% వరకు పెరిగింది. మధుమేహాల్లో 70% మంది శ్వాసలో అవరోధాల వల్ల నిద్ర దెబ్బతినే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. 192 మంది ఫోన్ చేత్తో పట్టుకుని పడుకుంటుండగా 54 మంది అర్ధరాత్రి వరకు ఫోన్లో సినిమాలు చూస్తూనో వీడియో గేములతోనో గడుపుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితులు రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లారక ఎవరూ లేపకుండానే అలారంతో పని లేకుండా నిద్రలేస్తున్నారంటే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేనట్లే. సో లిజనర్స్, మరి ఇదండి నిద్రలేమి వల్ల వచ్చే కలిగే సమస్యలు, దానికి గల కారణాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది మండడి విష్ణు 90.4. మరి ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని సూక్తుల యొక్క అర్థాలను ఈరోజు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, చిరుత ప్రాయంలోనే మానవుడు ధర్మశీలుడు కావలెను. ఎందువల్లంటే జీవితము అస్థిరం కదా. ఎవరికి ఎప్పుడు మృత్యువు రాగలదో ఎవ్వరూ ఎరుగరు. కావున వయసును సాకుగా పెట్టుకోక ధర్మశీలుడవు కమ్ము అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

గ్రహం. ఈ శ్లోకం యొక్క అర్థం, భారత పామురులు వివిధ కర్మల యందు ఆసక్తులై ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో అలాగే పండితుడు లోక సంగ్రహ బుద్ధితో కర్మలను చేసే తీరాలి. కాని పండితుడు కనుక ఫలాపేక్షను వదలి అనాసక్తుడై కర్మలను చేయాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

సత్యః. ఈ శ్లోకం యొక్క అర్థం ధర్మం నిత్యం, సుఖదుఃఖములు అనిత్యములు. కావున సుఖేచ్ఛచే గాని భయముచే గాని లోభమున గాని ప్రాణాపాయ కాలమునందు కూడా ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడరాదు. జీవుడు నిత్యుడున్ను, వానికి కారణములు అనిత్యములున్నుగాన అనిత్యమైన వాటికే వ్యర్థ ప్రయత్నములు చేయక నిత్యుడైన జీవునికి నిత్యమైన ధర్మము కొరకై యత్నములు గావించుట శ్రేయస్కరం అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం ప్రేయమనగా ప్రియమైనది, తత్కాల బాహ్యేంద్రియములకు సుఖమునిచ్చేది, శ్రేయమనగా ఆత్మకు మంచిదైనది. సత్యము నిత్యము అయిన ఆత్మ కళ్యాణం మనుష్యునికి శ్రేయ ప్రేయములు రెండూ ఎదురుగా వచ్చిన ఎడల ధీరుడైనవాడు శ్రేయస్సునే ఆవరించి ప్రేయమును హీనముగా ఎంచుతాడు. కాని మందబుద్ధులైన వారు ఆత్మ కళ్యాణమును యోగక్షేమములను లెక్కచేయక ప్రేయమునే స్వీకరిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శ్లోకం యొక్క అర్థం, లోక సంగ్రహము చేయునదియు, ధర్మ సంశయ సమయములో కర్తవ్య బోధ చేయునదియు. అయినా సాధు పురుషుల ఉత్తమ చరిత్రము బ్రహ్మచేత పూర్వమే నిర్దేశించబడి ఉన్నది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

డయన్. ఈ శ్లోకం యొక్క అర్థం, చెదలు పుట్టలను పెట్టిన మాదిరిగా మానవుడు కొంచెం కొంచెంగా ధర్మాన్ని ఆర్జించవలను. ఏ ప్రాణిని హింస చేయక జీవిస్తూ పరలోక పాధేయముగా ధర్మ సంగ్రహాన్ని గావించుతూ ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

తమస్తరతి దుస్తరం. ఈ సూక్తి యొక్క అర్థం, పండితుడైన వాడు తన సహాయార్థమే ధర్మాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ ధర్మం యొక్క సహాయము చేతనే దుస్తరమైన ఈ సంసారమును, అజ్ఞాన తమస్సును సురక్షితంగా దాటగలడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, తనకేది దుఃఖకారమని తోచునో అది దాని ఇతరులకు చేయరాదు. ఇదియే సర్వధర్మాలకు అనుసారం. మిగిలిన సర్వ వ్యవహారాలు లోభమూలములగానే ఉన్నాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: దయా సర్వభూతేషు క్షాంతిః

ఈ శ్లోకం యొక్క అర్థం, సర్వభూతదయ, ఓరిమి, అసూయలేమి, శుచిత్వము, అనాయాసము, కళ్యాణము, లోభము లేకుండట, అస్పృహ అనగా ఆశలేమి, ఈ ఎనిమిది ఆత్మగుణములు అంటే దైవీ గుణములన్నమాట అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: అయిన వారిచే నిత్యం ఆచరింపబడుతూ నీ హృదయమున ఆమోదపాత్రమైన దేది కలదో ఆ ధర్మాన్ని గ్రహించుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం గణిత పాఠం కంప్యూటర్ పరిచయం భాగాలు వింటారు.

0: నమస్కారం మాస్టారు.
1: నమస్కారం. ఎక్కడి నుండి వస్తున్నారు?
2: రైల్వే స్టేషన్ నుండి వస్తున్నాం మాస్టారు.
1: మీకేం పని అక్కడ?
2: వచ్చే వారం మేము మా అమ్మ నాన్నలతో తిరుపతి వెళ్తున్నాం. టికెట్స్ రిజర్వేషన్ కోసం వెళ్ళాం మాస్టారు.
1: రిజర్వేషన్ కి అంత దూరం ఎందుకు వెళ్ళటం? మన ఇంటి నుండే చేసుకోవచ్చుగా.
0: అదేలా మాస్టారు.
1: రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ ఎలా చేశారు?
0: కంప్యూటర్ నుండి మాస్టారు.
1: మన ఇంట్లో కూడా కంప్యూటర్ కి నెట్ కనెక్షన్ ఉంటే మనం కూడా చేసుకోవచ్చు.
2: మాకు కంప్యూటర్ లేదు మాస్టారు.
1: మా ఇంట్లో ఉంది కదా, చూపిస్తాను రండి. అసలు మీకు కంప్యూటర్ గురించి ఏమైనా తెలుసా?
0: అంత ఎక్కువగా తెలియదు మాస్టారు.
1: అది ముందుగా మనం కంప్యూటర్ చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. చార్లెస్ బాబేజ్ని కంప్యూటర్ పితామహుడు అంటారు. అవును, కంప్యూటర్ వాడకాన్ని మీరు ఎక్కడెక్కడ చూశారో చెప్పండి.
2: కిరాణా షాపుల్లో, బ్యాంక్స్ లో, హోటల్స్ లో, సూపర్ బజార్ లో, రైల్వే టికెట్ల రిజర్వేషన్ కౌంటర్ లో చూసాం మాస్టారు.
1: అంటే కంప్యూటర్ని చిన్న చిన్న గణనలకు కూడా వాడుతున్నారన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది కంప్యూటర్ యుగంలో. ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు.
0: వీటిని ఎప్పుడు కనుక్కున్నారు మాస్టారు?
1: మొట్టమొదట 1642లో పాస్కల్ అనే శాస్త్రవేత్త కూడికలు తీసివేతలు చేసే చిన్న పరికరాన్ని కనుగొన్నాడు. 1647లో లెబ్నిజ్ అనే శాస్త్రవేత్త కూడికలు తీసివేతలే కాకుండా గుణకారాలు, భాగహారాలు చేసే పరికరాన్ని కూడా కనుగొన్నాడు. అవే ఇప్పటి గణన యంత్రాలుగా అంటే కంప్యూటర్స్గా మారాయి.
2: మరి చార్లెస్ బాబేజ్ కనుగొన్నాడన్నారు?
1: అవును, 1856లో మొదటి పరికరాలకు కొన్ని మార్పులు చేసి గణన యంత్రానికి ఒక రూపునిచ్చాడు బాబేజ్. అందుకే ఆయన్ని కంప్యూటర్ పితామహుడు అని అన్నారు. ఇప్పటి మోడల్ని న్యూమెన్ రూపొందించాడు. ఇవి అన్ని రకాల గణనలను చాలా వేగంగా, కాంతి వేగంతో చేయగలుగుతాయి తెలుసా. 1856లో చార్లెస్ బాబేజ్ కంప్యూటర్లను రూపొందించిన ఆ తరువాత 4 తరాలుగా కంప్యూటర్లు అభివృద్ధి చేయబడ్డాయి. అవి మొదటి తరం కంప్యూటర్, 2వ తరం కంప్యూటర్, 3వ తరం కంప్యూటర్, 4వ తరం కంప్యూటర్.
2: మొదటి తరం కంప్యూటర్లు ఏవి మాస్టారు?
1: చెప్తాను. 1946-58ల మధ్య ఉపయోగించిన కంప్యూటర్లు మొదటి తరం కంప్యూటర్లు. ఇవి 100 అడుగుల ఎత్తుండేవి. వీటిని జాన్ ప్రెస్పర్ అనేవారు రూపొందించారు. వీటిని తయారు చేయటానికి శూన్య నాళికలను ఉపయోగించేవారు. అప్పటి కంప్యూటర్లను శూన్య గొట్టాల తరం అని పిలిచేవారు.
0: 2వ తరం కంప్యూటర్లు అని వేటిని అంటారు మాస్టారు?
1: 1959-1964 మధ్య ఉపయోగించిన కంప్యూటర్లను 2వ తరం అన్నారు. వీటిని జాన్ బార్డీన్, విలియం వాల్టర్ అనేవారు రూపొందించారు. వీటి పరిమాణం మొదటి తరం కన్నా చిన్నగా ఉండేవి. 2వ తరంలో ట్రాన్సిస్టర్లను ఉపయోగించడం వల్ల ఈ కాలాన్ని ట్రాన్సిస్టర్ కాలం అన్నారు.
2: 3వ తరం కంప్యూటర్ల గురించి చెప్పండి మాస్టారు.
1: చెప్తాను వేణు. 1965-1970ల మధ్య కాలం 3వ తరం కంప్యూటర్ కాలం. ఈ కంప్యూటర్లలో కొన్ని తార్కిక వలయాలను, ఎలక్ట్రానిక్ వలయాలను చాలా సంక్షిప్తంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే చిన్న అర్ధవాహకంలో అమర్చారు. వీటిని సూక్ష్మ కంప్యూటర్లు అంటారు.
0: మాస్టారు, ఇప్పుడున్న కంప్యూటర్లను ఏ తరం కంప్యూటర్లంటారు?
1: 1971 నుండి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లను 4వ తరం కంప్యూటర్లని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్లో మామూలు కంప్యూటర్లతో పాటు పెన్ సైజ్, హ్యాండ్ సైజ్ కంప్యూటర్లు కూడా దొరుకుతున్నాయి. సాంకేతిక యుగంలో ఉన్న మనకు ప్రతి చిన్న పనికి కంప్యూటర్ వాడకం అలవాటైపోయింది.
3: ఆధునిక కంప్యూటర్ 1 సెకనుకు కొన్ని మిలియన్ల సంకలనాలను చేయగలుగుతుంది. ఇది ఆధునిక మానవుని చేతి పరికరం.
0: అసలు గణన యంత్రం అంటే ఏంటి మాస్టారు?
1: గణన యంత్రం అనేది ఒక ఆధునిక యంత్రం. ఇది గణనలు అంటే కంప్యూట్ చేస్తుంది, కాబట్టి దీన్ని కంప్యూటర్ అన్నారు.
2: మనం చూస్తున్న ఈ భాగాల పేర్లేంటి మాస్టారు?
1: ఇప్పుడు అవే చెప్పబోతున్నాను. ఇది మానిటర్, ఇది కీబోర్డ్, ఇది మౌస్, ఇది సిపియు, దీన్ని ప్రింటర్ అంటారు, ఇదేమో స్కానర్. ఇవి మనకు కంప్యూటర్లో బయట కనపడే భాగాలు.
0: టీవీలాగా కనపడుతూ ఉందే, దాన్నేమంటారు?
1: మనకు టీవీ స్క్రీన్లా కనపడుతున్న దాన్ని మానిటర్ అంటారు. దీనిమీద మనం చిత్రాలను చూడొచ్చు.
2: టైపింగ్ మిషన్లా ఉండే దాన్ని ఏమంటారు మాస్టారు?
1: దీన్ని కీబోర్డ్ అంటారు. ఇది కీల ద్వారా సమాచారాన్ని కంప్యూటర్కి అందిస్తుంది. ఈ కీబోర్డులో సంఖ్యా కీలని అంటే న్యూమరిక్ అని, సంఖ్యలు కాని నాన్ న్యూమరిక్ అని కీలుంటాయి.
0: ఈ ఎలుకలాగా ఉండే బాక్స్ ఏంటి మాస్టారు?
1: దీన్ని మౌజ్ అంటారు. ఇది ఎలకను పోలి ఉండటం వల్ల ఆ పేరొచ్చింది. కీబోర్డు సూచనల ద్వారా కాకుండా దీన్ని చేతితో కదుపుతూ మనం కంప్యూటర్ని కంట్రోల్ చేయొచ్చన్నమాట.
2: ప్రింటర్ గురించి చెప్పండి మాస్టారు.
1: ఈ ప్రింటర్ చేతి కాపీలను తీస్తుంది. మీకు 10వ తరగతి మార్కుల జాబితా కావాలంటే ఈ ప్రింటర్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ప్రింటౌట్లు బ్లాక్ కలర్లోనూ రంగుల్లో కూడా వస్తాయి.
2: ఈ బాక్స్ లాంటిదేంటి మాస్టారు?
1: దీన్ని స్కానర్ అంటారు. ఇది రేఖాచిత్రాలను, ఫోటోలను, చేతి రాతను, టైపింగ్ రాతను మెమరీలో ఉంచుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చూడొచ్చు. ఆ పిల్లలు మనిషికిలాగే కంప్యూటర్కి మెదడు ఉంటుంది. అదేంటో తెలుసా?
0: మానిటర్ మాస్టారు.
1: కాదు, కంప్యూటర్లో సిపియు అనేది ఒకటి ఉంటుంది. ఈ సిపియుని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటారు. దీనికి కీబోర్డు, మానిటర్, మౌసులు కేబుల్ ద్వారా కలపబడి ఉంటాయి. దీన్నే కంప్యూటర్ మెదడు అంటారు. ఈ సిస్టమ్కి వెనక వైపున కనెక్టర్స్ అని ఉంటాయి. కీబోర్డ్ రౌండ్ షేప్ కనెక్టర్స్తో, మౌస్, మానిటర్ డీ షేప్ కనెక్టర్స్తో కలపబడి ఉంటాయి. ఎథర్నెట్ కనెక్టర్స్ని మన కంప్యూటర్కి కలుపుకుంటే మనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీన్నే నెట్ కనెక్షన్ అంటాం.
0: దీని ద్వారా మనం టికెట్స్ రిజర్వేషన్ ఎలా చేసుకోవచ్చో చెప్పండి మాస్టారు.
1: చెప్తాను. రైల్వే వారు ఒక వెబ్ ద్వారా సమాచారాన్ని నెట్లో ఉంచుతారు. మనం సిస్టంలో ఆ కోడ్ని కీబోర్డ్ ద్వారా టైప్ చేసి మన బ్యాంక్ అకౌంట్ నంబర్ను, రిజర్వేషన్ తేదీని ఇవ్వాలి. ప్రింటర్ ద్వారా మనకు టికెట్స్ బయటకు వస్తాయి.
2: చాలా సులభంగా అయిపోతుందన్నమాట.
1: అవును, మనం క్యూలో నిలబడకుండా మన ఇంటి నుండే నెట్ కనెక్షన్తో టెలిఫోన్ బిల్స్, కరెంటు బిల్స్ కూడా కట్టుకోవచ్చు.
0: సిస్టమ్ లోపల ఉండే భాగాల గురించి చెప్పండి మాస్టారు.
1: చెప్తానమ్మా. మనకు బయట కనపడే కీబోర్డు, మానిటర్, మౌస్, సిపియు లాంటి భాగాలను లోపలి భాగాలను కలుపుతూ మదర్ బోర్డ్ అని ఉంటుంది. ఇది కంప్యూటర్ ముఖ్య భాగం. కంప్యూటర్ ముఖ్య భాగాలన్నీ దీని కంట్రోల్లో ఉంటాయి. మదర్ బోర్డులో ఉండే అతి ముఖ్యమైన భాగం ప్రాసెసర్.
2: ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది మాస్టారు?
1: ఇది మైక్రో ప్రాసెసర్ ద్వారా గణిత, తార్కిక గణనలు చేస్తుంది.
0: మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి?
1: కొన్ని తార్కిక విద్యుత్ వలయాలను కలిపి ఒక అర్ధవాహకంలో అమరుస్తారు. దీన్నే మైక్రో ప్రాసెసర్ అంటారు. మనం దానికి కొన్ని సూచనల ద్వారా సమాచారాన్ని అందివ్వాలి. దీన్నే ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ చేయటానికి ప్రత్యేకమైన భాష ఉంటుంది.
0: అవేంటి మాస్టారు?
1: బేసిక్, కోబాల్, సి, ప్రోట్రాన్, పాస్కల్, సిప్లెస్ అనేవి కంప్యూటర్ భాషలు. ఈ భాషలో మనం ప్రోగ్రాం రాసి కంప్యూటర్కి కీబోర్డ్ ద్వారా లేదా మౌస్ ద్వారా అందిస్తే కంపైలర్ అనే పరికరం కంప్యూటర్కి అనువదిస్తుంది. దీన్నే సాఫ్ట్వేర్ అంటారు.
2: ఇది ఎంత స్పీడ్గా జరుగుతుంది?
1: ఇది సిపియులో ఉండే ప్రాసెసర్ను బట్టి ఉంటుంది. ఈ వేగాన్ని మెగాహెర్జ్లో కొలుస్తారు. ఇప్పుడు మార్కెట్లో Pentium 4 అనే ప్రాసెసర్ దొరుకుతుంది. ఇది 2800 MHz వేగంతో పనిచేస్తుంది.
2: ప్రోగ్రామ్ని కంప్యూటర్కి పంపిన తరువాత ఏమవుతుంది మాస్టారు?
1: ప్రోగ్రామ్ కంప్యూటర్ మెమరీకి వెళుతుంది. దీన్నే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లేదా ర్యామ్ అని అంటారు. మనం కంప్యూటర్కిచ్చే ప్రోగ్రామ్ అక్షరాలు స్మాల్ ఏబి లేదా క్యాపిటల్ ఏబీలు లేదా సంఖ్యలు 0, 1 బైనరీగా ఇస్తాం. 1 లేదా 0 బిట్ అంటాం. 8 బిట్స్ ఒక బైట్ అవుతుంది. 1024 బైట్స్ ఒక కిలోబైట్. 1024 కిలోబైట్స్ ఒక మెగాబైట్ అవుతుంది.
0: మాస్టారు, ఈ సమాచారం మెమరీలో నిల్వ ఉంటుందా?
1: ర్యామ్లో మెమరీ తాత్కాలికం, పవర్ ఆఫ్ అయితే ఈ సమాచారం అంతా పోతుంది.
2: మరి పర్మనెంట్ మెమరీలు లేవా మాస్టారు?
1: లేకే, ROM రామ్ హార్డ్ డిస్క్లలో మెమరీ పర్మనెంట్ గా ఉంటుంది. పవర్ ఆఫ్ అయినా మెమరీలో స్టోర్ అయి ఉంటుంది.
0: రామ్ కి హార్డ్ డిస్క్ కి తేడా ఏంటి మాస్టారు?
1: ROM రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో సమాచారం పర్మనెంట్ గా ఉంటుంది. పవర్ ఆఫ్ అయినా కూడా సమాచారం తొలగిపోదు. రామ్ కంప్యూటర్ పని సామర్థ్యాన్ని పెంచుతుంది. దీన్ని ఎక్కువగా క్యాలిక్యులేటర్స్, లేజర్ ప్రింటర్స్ లో ఉపయోగిస్తున్నారు. హార్డ్ డిస్కే ప్రోగ్రామ్ని, సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. దీన్ని కంప్యూటర్ మెమరీ బ్యాంక్ అంటారు. పవర్ ఆఫ్ అయినా కూడా మెమరీలోని ప్రోగ్రామ్, సమాచారం డిలీట్ కావు. దీని మెమరీ సామర్థ్యం ర్యామ్ కన్నా ఎక్కువ. దీని సామర్థ్యాన్ని గిగాబైట్స్లో కొలుస్తారు.
2: ఇంకా కంప్యూటర్లో ఏ భాగాలున్నాయి మాస్టారు?
1: ఈ కంప్యూటర్లో చాలా భాగాలున్నాయి. మనం కొన్నింటి గురించే తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ స్లాట్, మోడెం గురించి తెలుసుకుందాం.
0: ఎక్స్పాన్షన్ స్లాట్ అంటే ఏమిటి? నేను ఎప్పుడూ వినలేదు.
1: అవును, దీన్ని మనం తక్కువగా వింటాం. దీన్ని కంప్యూటర్ తెరవటానికి వాడతాం. కంప్యూటర్ చేసే మామూలు పని కాకుండా ఇంకా అదనపు పనులు కావాలంటే ఒక సర్క్యూట్ బోర్డుని సిస్టంలో ఉంచి లోకల్ నెట్వర్క్కి కనెక్ట్ చేస్తారు. ఉదాహరణకి గ్రాఫిక్స్, ఫ్యాక్స్, సౌండ్ మొదలైనవి.
2: మోడెం గురించి చెప్పండి మాస్టారు.
3: ఈ మోడెంని మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అంటారు. ఇది టెలిఫోన్ లైన్స్ ద్వారా ప్రోగ్రామ్ని లేదా సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ఇది డిజిటల్ సిగ్నల్స్ ని మారుస్తుంది. ఇది ఒక చిన్న పరికరం. దీని సిస్టంలో ఉంచి బయట కేబుల్కి కనెక్ట్ చేస్తారు. దీని ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్, రిజర్వేషన్స్ మొదలైనవి చేసుకోవచ్చు.
0: కంప్యూటర్ భాగాల గురించి చక్కగా చెప్పారు మాస్టారు. అలాగే ఒక చిన్న సమస్యను సాధించాలంటే కంప్యూటర్కి అవసరమయ్యే భాగాలేంటో చెప్పండి మాస్టారు.
1: తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా మనం సమస్యని కొన్ని సూచనల ద్వారా ప్రోగ్రాం రాసుకొని దీన్ని నివేశ సాధనాలు అంటే ఇన్పుట్కు సంబంధించిన కీబోర్డు లేదా మౌస్ ద్వారా కంప్యూటర్కి అందివ్వాలి.
2: ఈ ప్రోగ్రాం ఎక్కడికి వెళ్తుంది మాస్టారు?
1: ఇచ్చిన సమాచారం కార్యాచరణ అవటానికి అంటే ప్రాసెస్ అవడానికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళుతుంది. అక్కడి నుంచి ఈ సమాచారం డీకోడర్కు వెళుతుంది. డీకోడర్ నుండి మెమరీకి వెళ్లి అక్కడ స్టోర్ అవుతుంది.
0: మెమరీ నుండి ఎక్కడికి వెళ్తుంది మాస్టారు?
1: మెమరీ నుండి అర్థమెటిక్ లాజిక్ యూనిట్కి వెళుతుంది. అక్కడ గణన జరిగి నిర్గమ సాధనం అంటే అవుట్పుట్ ద్వారా ఫలితం బయటకు వస్తుంది.
2: అవుట్పుట్ అంటే మానిటరే కదా మాస్టారు?
1: అవును. కంప్యూటర్ గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయాలంటే హార్డ్వేర్ నేర్చుకోవాలి. ఇంతకు కంప్యూటర్ ఉపయోగాలేంటో తెలుసా మీకు?
0: ఓ, నేను చెప్తాను మాస్టారు.
1: ఏది చెప్పు.
0: రైల్వే రిజర్వేషన్స్ లో, శాస్త్ర సాంకేతిక రంగాలలో, పరిశ్రమలలో ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టడానికి, ఇంకా బోర్డు పరీక్షలలో, యూనివర్సిటీలలో, కాలేజీలలో ఉపయోగిస్తున్నారు.
1: వెరీ గుడ్, బాగా చెప్పావు. కంప్యూటర్ తో లాభాలేంటి వేణు?
2: తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తాయి. మనకు అవసరమైన సమాచారాన్ని స్టోర్ చేస్తాయి. సమస్యకు ఫలితాన్ని వెంటనే ఇస్తాయి.
1: అయితే వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందే గడిపితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి కదా?
2: తెలిసాయి మాస్టారు.
1: వెరీ గుడ్, వెళ్ళి రండి. ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. చార్లెస్ బాబేజీని కంప్యూటర్ పితామహుడు అంటారు. కంప్యూటర్లు తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తాయి. కంప్యూటర్లో మనకు బయటకు కనిపించే భాగాలు మానిటర్, సిపియు, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్. సిపియుని కంప్యూటర్ మెదడు అంటారు. దీనికి కీబోర్డు, మానిటర్, మౌస్ కనెక్టర్స్తో కలపబడి ఉంటాయి. మదర్ బోర్డు సిస్టమ్ లోపలి ముఖ్య భాగం. మదర్ బోర్డులో ఉండే అతి ముఖ్యమైన భాగం ప్రాసెసర్. కోబాల్, ఫోట్రాన్, పాస్కల్, సిప్లస్ మొదలైనవి కంప్యూటర్ భాషలు.
4: మరొక విద్యా కార్యక్రమం 9వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ద్రవ్యం, బ్యాంకింగ్, సహకార గ్రామీణ బ్యాంకులు పాఠం వింటారు.
5: రారవి, మా నాన్నతో పాటు నేను కూడా బ్యాంకుకి వెళ్ళాలనుకుంటున్నా.
6: మరి
5: చెప్పు రవి, ఏంటి సంగతి?
6: నీ దగ్గర 2 స్కేళ్లున్నాయి కదా, నాకోటి ఇస్తావా?
5: తప్పకుండా ఇస్తాను. నీ దగ్గర 4 స్కెచ్లున్నాయి కదా, నాకు 2 ఇస్తావా?
6: ఓ, అలాగే ఇస్తా.
7: శభాష్ పిల్లలు, ఇలా ఒకరికొకరు అవసరమైన వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరి అవసరాలకు మరి ఒకరు సహాయపడుతూ ఉండాలి. వెనుకటి రోజుల్లో ఇలాంటి పద్ధతినే బార్టర్ పద్ధతి లేదా వస్తు మార్పిడి పద్ధతి అనేవారు, తెలుసా?
5: వస్తు మార్పిడి అంటే ఏంటి నాన్నా?

0: వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో ప్రజలు ద్రవ్య విధానం అమలులో లేనప్పుడు ఒక వస్తువుకు బదులు మరో వస్తువును మార్పిడి చేసుకుంటూ వారి అవసరాలను తీర్చుకునేవారు. అంటే రవి తనకు కావలసిన స్కేలును నీ దగ్గర్నుంచి తీసుకుని, నీకు కావలసిన స్కెచ్ పెన్నులు రవి దగ్గర్నుంచి తీసుకున్నావు కదా, ఇలాంటి పద్ధతినే బార్టర్ పద్ధతి లేదా వస్తుమార్పిడి పద్ధతి అంటారు. కానీ ఈ పద్ధతి చాలా కష్టంగానూ ఆచరణకు అసౌకర్యంగానూ ఉండటం వల్ల పరస్పర మార్పిడి అనేది చాలా కష్టంగా ఉండేది. ఒకరికి అవసరమైన వస్తువులు మరొకరి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది.
1: మరి ఒకరికి అవసరమైన వస్తువులు మరొకరి దగ్గర లేనప్పుడు ఎలా అంకుల్?
0: అప్పుడు వీలుపడేది కాదు. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ద్రవ్యం అనే కొలమానం ప్రవేశపెట్టబడింది.
1: ద్రవ్యం అంటే డబ్బు కదా?
0: అవును రవి, ద్రవ్యాన్ని ఇంగ్లీష్లో కరెన్సీ అని కూడా అంటారు. రోమన్ల కాలంలో బిసాంత్ అనే బంగారు నాణేలను ద్రవ్య రూపంగా వాడేవాళ్లు.
2: మనం వాడుతున్న కాగితపు ద్రవ్యానికి బదులుగా ఆ కాలంలో బంగారపు నాణాలు వాడేవారన్నమాట.
0: అవునమ్మా, తర్వాత మౌర్యుల కాలంలో పానా అనే వెండి నాణాన్ని కూడా వాడారు. కాలక్రమేణా బంగారు, వెండి నాణాల స్థానంలో ఇత్తడి, రాగి, కంచు నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి. అయితే నువ్వన్నట్లుగా ప్రస్తుతం కాగితపు ద్రవ్యం బాగా చలామణిలో ఉంది.
2: మనం ఏ వస్తువు కొనాలన్నా ద్రవ్యాన్నే ఉపయోగించాలి కదా?
0: అవునమ్మా, అదే ద్రవ్యం యొక్క ప్రధాన లక్షణం. అంటే మనం ఉపయోగించే ద్రవ్యం సమాజంలోని సభ్యులందరిచే అంగీకరింపబడాలి. మరొక మాటలో చెప్పాలంటే మార్పిడి మాధ్యంగా విలువల కొలమానం అందరిచేత అంగీకరింపబడి ఉపయోగింపబడేదే ద్రవ్యం.
1: అంకుల్, వినిమయ మాధ్యం అంటే ఏంటో వివరంగా చెప్పండి అంకుల్.
0: వినిమయ మాధ్యం అంటే మనకు అవసరమైన వస్తువులు లేదా కొనాలనుకున్న వస్తువులకు బదులుగా ద్రవ్యాన్ని చెల్లించడం అన్నమాట. షాపుకెళ్లి మీరు ఒక పుస్తకం కొన్నారనుకోండి, వినిమయ మాధ్యంగా దేన్నుపయోగిస్తారు? ద్రవ్యాన్ని. అంటే డబ్బిచ్చి కొంటాం కదా, దీన్నే వినిమయ మాధ్యం అంటారు.
1: నేనొక పుస్తకాన్ని 10 రూపాయలు పెట్టి కొన్నాననుకోండి,
2: ఆ పుస్తకం విలువకు బదులుగా 10 రూపాయల ద్రవ్యాన్నిచ్చి కొన్నావన్నమాట, అంతే కదా నాన్నా?
0: వస్తుసేవల విలువను కొలిచే కొలమానమే ద్రవ్యం. అంటే వస్తుసేవల విలువను ద్రవ్య రూపంలో చెబితే అది వస్తువు ధర అవుతుందన్నమాట.
1: అంటే ఆ పుస్తకం విలువ ద్రవ్య రూపంలో 10 రూపాయలన్నమాట.
0: ప్రస్తుతం మన నిత్య జీవితంలో ద్రవ్యం యొక్క పాత్ర ఎంతో ఉంది. భవిష్యత్తులో కూడా ఇచ్చిపుచ్చుకోవడానికి ఒక స్థిరమైన మాధ్యంగా ద్రవ్యం ఉపయోగపడుతుంది. అంటే చెల్లింపులు, ఒప్పందాలు, వ్యవహారాలు అన్నీ ద్రవ్యంతోనే జరుగుతాయి.
1: అంటే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, చాక్లెట్లు, పిపర్మింట్లతో సహా అన్నీ డబ్బుతోనే కొంటామన్నమాట.
0: అంతేకాదు రవి, ద్రవ్యం మూల్యనిధిగా కూడా ఉపయోగపడుతుంది. అంటే భవిష్యత్ చెల్లింపులకై ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవచ్చన్నమాట.
2: మనం బ్యాంకుకు వెళ్లేది అందుకే కదా నాన్నా?
0: అవునమ్మా, నువ్వు పెద్దయిన తర్వాత నిన్ను పెద్ద చదువులు చదివించాలి కదా, అందుకే నెల నెలా కొంత మొత్తాన్ని నీకోసం బ్యాంకులో దాస్తున్నాను. ఇలా బ్యాంకులో దాచుకున్న ద్రవ్యనిధికి తరుగుదల, వృధా అనేది ఉండదు.
1: అంకుల్, ద్రవ్యం కేవలం కరెన్సీ రూపంలోనే ఉంటుందా?
0: మంచి ప్రశ్నే వేశావు రవి. ద్రవ్యాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. మొదటిది భారత రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన న్యాయాత్మకమైన టెండరు ద్రవ్యం. ఇది చట్టసమ్మతమైనది. అంతేకాదు చెల్లింపుల మాధ్యంగా ఎవరూ తిరస్కరించనిది.
2: మరి రెండవది?
0: ఇక రెండవది ఐచ్ఛిక ద్రవ్యం. దీనికి చట్టసమ్మతి ఉండదు, కానీ నమ్మకం, విశ్వాసంపై అంగీకరింపబడుతుంది. అమ్మా లత, నా బ్యాగు ఆ బల్లపై ఉందిలా తీసుకురమ్మా.
2: ఇదిగో నాన్నా, ఏముంది ఇందులో?
0: ఆగమ్మా, చూపెడుతున్నానుగా. ఇదిగో, ఇది చెక్బుక్. ద్రవ్య నిల్వల ఆధారంగా బ్యాంకు వారు జారీ చేసిన చెక్బుక్ ఇది. లత, అమ్మకోసం బంగారు నెక్లెస్ కొన్నాను, గుర్తుందా?
2: ఓ, గుర్తుంది నాన్నా. ఆ రోజు మీరు కరెన్సీకి బదులుగా చెక్ ఇవ్వడం గుర్తుంది.
0: అంటే బంగారు నగల విలువకు ఐచ్ఛిక ద్రవ్య రూపంలో, అంటే చెక్ రూపంలో వినిమయ మాధ్యంగా ఉపయోగించానన్నమాట. ఇలాంటిదే మరొకటి డ్రాఫ్టులు.
1: అంటే
0: ఈ డ్రాఫ్టులను బ్యాంకులు జారీ చేస్తాయి. వ్యక్తులు, సంస్థలు కోరిన విధంగా వారి నుండి సొమ్ము తీసుకుని, దాన్నుండి కొంత సొమ్మును కమిషన్గా తీసుకుని బ్యాంకులు ఈ డ్రాఫ్టులు జారీ చేస్తాయి. అన్నయ్యకు పోయిన నెల తిరుపతి కాలేజీ నుండి అప్లికేషన్ ఫామ్ తెప్పించాను, గుర్తుందమ్మా?

0: గుర్తుంది నాన్నా.
1: నేను తిరుపతికి వెళ్ళానా? లేదు కదా. మరి బ్యాంకుకు వెళ్ళి అప్లికేషన్ రుసుము కమిషన్తో సహా చెల్లించి డ్రాఫ్ట్ తీసుకుని దానిని పోస్టు ద్వారా కళాశాలకు పంపించాను. అంటే అప్లికేషన్ ధరను డ్రాఫ్ట్ రూపంలో పంపించానన్నమాట.
0: ఓహో, అలాగా.
1: మరి మూడోది బాండులు.
2: అంటే?
1: అంటే ద్రవ్యం మూల్యనిధి అని తెలుసుకున్నాం కదా. భవిష్యత్తు అవసరాల కోసం ద్రవ్యాన్ని సెక్యూరిటీ రూపంలో గాని ద్రవ్య రూపంలో గాని ఉంచుతారు.
0: ఓహో, బాండ్ అంటే ఆర్థిక సెక్యూరిటీ అన్నమాట.
1: అవునమ్మా, బాండ్ అంటే ఖాతాదారులకు కొంత నిర్ణీత కాలం తర్వాత నిర్ణీత వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితపు పత్రం అన్నమాట. అంతేకాదర్రా, ఈ బాండులను సెక్యూరిటీలుగా తాకట్టు పెట్టి రుణాలను కూడా పొందవచ్చు.
0: నాన్నా, నాకు గుర్తుంది, పోయిన సంవత్సరం మీరు కొన్న ఇంద్రా వికాస పత్రం కూడా బాండే కదా.
1: అవునమ్మా, నీకు బాగా గుర్తుందే. ఇక డిబెంచర్ల గురించి చెబుతాను. ఇవి దాదాపు బాండ్లలాగానే ఉంటాయి. వీటిని కంపెనీలు, సంస్థలు ఒక నిర్ణీత వడ్డీతో జారీ చేస్తాయి. డబ్బు అవసరమైనప్పుడు వీటిని ఇతరులకు కూడా అమ్మవచ్చు. తరువాతది బ్యాంక్ క్రెడిట్ కార్డులు.
2: అంకుల్, మా నాన్న దగ్గర కూడా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. పోయిన నెలలో మా అమ్మ, నాన్న, నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నాన్న షాప్ వారికి క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లించారు.
0: నాన్న, క్రెడిట్ కార్డ్స్ ఎవరు జారీ చేస్తారు?
1: క్రెడిట్ కార్డులను బ్యాంకు వారు తమ ఖాతాదారులకు జారీ చేస్తారు. ఈ కార్డు కలిగిన వ్యక్తులు ప్రకటించబడిన దుకాణాల్లోనూ వ్యాపార సంస్థల్లోనూ బిల్లులను చెల్లించడానికి ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారన్నమాట.
0: నాన్న, క్రెడిట్ కార్డ్ చూపిస్తే సరిపోతుందా?
1: కార్డున్నవారు కార్డును చూపించి బిల్లు మీద సంతకం పెడతారు. తర్వాత ఆ బిల్లు బ్యాంకుకి పంపబడుతుంది.
0: మరి బిల్లును ఎవరు చెల్లిస్తారు?
1: బ్యాంకు ఆ బిల్లుపైనున్న సొమ్మును చెల్లించి వినియోగదారుల నుండి ఆ సొమ్మును వసూలు చేస్తుంది.
2: ఆ, అర్థమైందంకుల్. వినియోగదారుని సొమ్ముకి బ్యాంకు గ్యారంటీ ఇస్తుందన్నమాట.
1: అవును రవి, కరెక్ట్గా చెప్పావు.
0: నాన్న, మర్చిపోయాను, ఇందాక పోస్ట్లో ఏదో పార్సిల్ వచ్చింది.
1: ఇలా తీసుకురా లత.
0: ఇదిగో నాన్న.
1: ఓ, పుస్తకాలా? ఇదిగో చూడండిరా పిల్లలు, పుస్తకాలతో పాటు బుక్ హౌస్ వారు బిల్లును కూడా వారి సంతకాలతో పంపారు.
0: మీరు ఈ పుస్తకాల కోసం డబ్బు పంపించలేదా నాన్న?
1: లేదమ్మా, పుస్తకాల కోసం ఆర్డర్ చేశానంతే. ఈ పద్ధతిని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటారు. అమ్మకపుదారుడు కొనుగోలుదారునకు కొన్ని వస్తువులతో పాటు బిల్లును కూడా తమ సంతకంతో పంపుతూ నిర్ణీతమైన సమయంలో సొమ్మును పంపమని కోరతాడు.
0: అంటే కొంత గడువిస్తారన్నమాట.
1: అవునమ్మా, నిర్ణీత సమయం తర్వాత కొనుగోలుదారుడు అమ్మకపుదారునికి సొమ్ము పంపుతాడు. అమ్మకపుదారుడు అవసరమైన బిల్లులను బ్యాంకులో జతపరిచి కొంత డిస్కౌంట్తో ముందుగా సొమ్మును కూడా తీసుకోవచ్చు. ఇంకో విషయం, ప్రాంతీయ భాషలోగాని జాతీయ భాషలోగాని వ్రాసిన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లనే హుండీలు అంటారు.
2: హుండీ అంటే అర్థమేంటంకుల్?
1: హుండీ అంటే వసూలు చేయుట అని అర్థం. అంటే రెండు పార్టీల మధ్య జరిగే ఒడంబడిక. ఇందులో మొదటి పార్టీ రెండవ పార్టీకి వస్తువులు గాని ద్రవ్యాన్ని గాని సప్లై చేస్తే వాటిని మొదటి పార్టీకి గాని వారిచే నియమింపబడిన వారికి గాని అనుకున్న ప్రకారం తిరిగి ఇచ్చేస్తారు.
2: ఓహో, బ్యాంకు వారితో నిమిత్తం లేకుండా కొనుగోలుదారుడే అనుకున్న సమయం ప్రకారం ఇచ్చేస్తాడన్నమాట.
1: అవును రవి, కానీ ఇప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు హుండీల స్థానాన్ని ఆక్రమించాయి.
0: బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పద్ధతి వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి కావడానికి బ్యాంకింగ్ సహకారం ఎంతో ఉంది కదా నాన్న.
1: అవునమ్మా.
2: అంకుల్, మరి ఈ బ్యాంకులను ఎవరు పర్యవేక్షిస్తారు?
1: మంచి ప్రశ్న వేశావు రవి. కేంద్ర బ్యాంకు అయిన రిజర్వు బ్యాంకు ప్రభుత్వం తరఫున వాణిజ్య బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలను క్రమబద్ధీకరించి పర్యవేక్షిస్తుంది.
0: నాన్న, మామయ్య వచ్చారు.
3: ఏం బావగారు, బావున్నారా?
1: రా రాఘవరా, ఇలా కూర్చో. ఇంట్లో అందరూ కులాసయ్యానా?
3: అందరూ కులాసయ్యా బావా.
0: ఇతడు రవి, నా క్లాస్మేట్ మామయ్య.
2: నమస్తే అంకుల్.
3: నమస్తే నమస్తే.
1: ఏదో ముఖ్యమైన పని మీద వచ్చినట్లున్నావు రాఘవ.
3: అవును బావా, ట్రాక్టర్ కోసం రుణం తీసుకుందామని మన ఊరిలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని సంప్రదించాను. వాళ్లు నన్ను జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కలవమని పంపించారు.
2: అంకుల్, నాకు వాణిజ్య బ్యాంకుల గురించి తెలుసు, మరి సహకార గ్రామీణ బ్యాంకు గురించి ఎప్పుడూ వినలేదే.
1: బాగానే అడిగావు రవి, కానీ నాకు బ్యాంక్ టైం అవుతోంది. అంకుల్తో అన్ని విషయాలు చెప్పించుకోండి. సరేనా, నేను వెళ్ళొస్తాను.
2: అలాగే అంకుల్.
4: సహకార గ్రామీణ బ్యాంకులు ముఖ్యంగా రైతుల ఆర్థిక అవసరాలు తీరుస్తాయి. అదే సహకార బ్యాంకుల ముఖ్య ఆశయం కూడా. లత, నువ్వు చెప్పు, రైతుల అవసరాలేంటో?
0: విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనటం.
4: కరెక్ట్, బాగా చెప్పావమ్మా. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైనవి కొనటానికి ఒక పంటకు గాని, ఒక సంవత్సరానికి గాని, స్వల్పకాలానికి గాని రుణాలు అంటే అప్పులు అవసరమవుతాయి.
2: అంకుల్, మరి పశువులు, వ్యవసాయ పనిముట్లు కొనాలంటే ఎలా అంకుల్?
4: పశువులు, ఇతర వ్యవసాయ పనిముట్లు కొనడానికి 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు మధ్యకాల రుణాలు అవసరమవుతాయి.
0: మరి మీరు ట్రాక్టర్ కొనడానికి అన్నారు కదా మామయ్య.
4: అవునమ్మా, మూలనిధి పనిముట్లైన ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటార్లు కొనటానికి లేదా భూమిపై కొన్ని శాశ్వతమైన అభివృద్ధి పనులు చేయటానికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు దీర్ఘకాలిక రుణాలు అవసరమవుతాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాల కంటే దీర్ఘకాలిక రుణాలపై అప్పు ఇచ్చే సొమ్ము ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు మీకేమర్థమైందో చెప్పండి పిల్లలు.
0: కాలపరిమితిని బట్టి రైతుల ఆర్థిక అవసరాలను 3 భాగాలుగా విభజించారని అర్థమైంది మామయ్య.
4: అవేంటో చెప్పగలవా రవి?
2: స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు.
4: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు రవి. ఇప్పుడు సహకార బ్యాంకుల గురించి మరింత వివరంగా చెప్పుకుందామా?
0: సరే మామయ్య, చెప్పండి.
4: నేను ముందుగా నా రుణం విషయమై మా గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని సంప్రదించాను. వారి సలహాలు తీసుకున్నాను.
0: మరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలోనే రుణాన్ని తీసుకోవచ్చు కదా మామయ్య?
4: తీసుకోవచ్చమ్మా. ప్రాథమిక వ్యవసాయక సహకార పరపతి సంఘం చిన్న సన్నకారు రైతులకు రుణ సహాయం అందిస్తుంది. స్వల్పకాలిక రుణాలను మాత్రమే ఇస్తుందన్నమాట.
0: అలాగా?
4: ఇక్కడ ఉన్నది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఈ బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు రుణాలివ్వడంతో పాటు రాష్ట్ర సహకార సంఘాలకు, ప్రాథమిక వ్యవసాయక పరపతి సంఘాలకు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇవి ప్రజల నుండి డిపాజిట్లను కూడా సేకరిస్తాయి.
2: మరి రాష్ట్ర సహకార బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాయా అంకుల్?
4: అవును రవి, వీటిని అపెక్స్ బ్యాంకులు అని కూడా అంటారు. ఇవి కేంద్ర సహకార బ్యాంకులకు నిధులు సమకూర్చి పర్యవేక్షిస్తాయి. తమకు రుణాలిచ్చే రిజర్వ్ బ్యాంకుకి, తమ నుండి నిధులు పొందే సహకార బ్యాంకులకు మధ్య సంధానకర్తలుగా పనిచేస్తాయి.
0: సహకార పరపతి నిర్మాణం గ్రామ స్థాయిలో అంచెలంచెలుగా పనిచేస్తుంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మొదటి అంచెగాను, జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2వ అంచెగాను, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు 3వ అంచెగాను పనిచేస్తాయి.

0: మాకు చాలా విషయాలు చెప్పారు.
1: వీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం గణిత పాఠం, కంప్యూటర్ పరిచయం భాగాలు, అలానే సాంఘిక శాస్త్రంలోని ద్రవ్యం, బ్యాంకింగ్, సహకార గ్రామీణ బ్యాంకుల గురించి విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

హాయ్ లిజినెస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఈరోజు ముచ్చట్లు లిజినెస్. మరి మే 9వ తేదీ. చరిత్ర అంటే కేవలం గడిచిపోయిన కాలం కాదు, మనల్ని అక్కడి వరకు నడిపించిన మహానుభావుల ప్రయాణం. ఈరోజు మన చరిత్ర పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. మరి పద కవితా పితామహుడు అన్నమయ్య, ముందుగా మన తెలుగు జాతి గర్వించదక్క రోజు. సరిగ్గా 1408లో మే 9న పద కవితా పితామహుడు, మొదటి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు జన్మించారు. 32,000 సంకీర్తనలతో ఆ వెంకటేశ్వరుణ్ణి ఓలలాడించిన ఆ స్వర కల్పన నేటికి మన ఇళ్లల్లో గుళ్లల్లో మారుమోగుతూనే ఉంది. అన్నమయ్య పుట్టిన ఈ నేల మీద మనం ఉండడం మన అదృష్టం. ఇక అలాని దేశభక్తి స్ఫూర్తి మరి గోపాలకృష్ణ గోఖలే మరియు దుర్గాబాయి దేశ్ముఖ్. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీకి రాజకీయ గురువుగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలే గారు కూడా జన్మించింది ఈరోజే, అనగా 1866 మే 9న. అలానే ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు ముక్కు మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1981లో ఇదే రోజున మనల్ని విడిచి వెళ్లారు. మహిళా సాధికారత గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజుల్లోనే ఆమె వేసిన పునాదిరి కారణం. ఇక అలానే కళా ప్రపంచం చిట్టబ్బాయి, కల్పనారాయ్, మల్లిక సారాభాయ్, ఈ కళాకారుల విషయానికొస్తే నాదస్వరంతో మంత్రముగ్ధుల్ని చేసిన విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి గారు, అలానే తన విలక్షణమైన మాట తీరుతో నవ్వించిన హాస్యనటి కల్పనారాయ్ గారు కూడా జన్మించింది ఈరోజే. అలానే ప్రసిద్ధ నృత్యకారిణి మల్లిక సారాభాయ్ గారికి కూడా ఈరోజు పుట్టినరోజు. మరి వీరందరూ కూడా తమ కళతో భారతీయ సంస్కృతికి వండి తెచ్చిన వారే. ఇక అలానే సాహసం, రాజకీయం మరియు టెన్సింగ్, డార్కీ అండ్ జనార్దన్ రెడ్డి, ఇక ప్రపంచ శిఖరాగ్రం ఎవరెస్టును మొదటిసారి ముట్టాడిన సాహసి టెన్సింగ్ డార్కీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2014 మే 9వ తేదీ అనగా ఈ రోజుని తుదిశ్వాస విడిచారు. వారు చేసిన కృషి చరిత్రలు ఎప్పటికీ నిలిచుంటుంది. ఇక అలానే మనందరికీ అమ్మంటే ప్రాణం, అయితే ఆధునిక మాతృ దినోత్సవం. మరి ఈ మదర్స్ డే వెనుక ఉన్న కథ మే 9తో ముడిపడి ఉంది. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రతి ఏటా మే నెలలో వచ్చే 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రకటిస్తూ సంతకం చేసింది సరిగ్గా ఇదే రోజున. అమ్మ ప్రేమను గౌరవించే ఒక గొప్ప సాంప్రదాయానికి అధికారిక ముద్ర పడిన రోజు ఇదన్నమాట. ఇక అలానే సైన్స్ అంటే ఇష్టపడేవారికి ఇదొక క్రేజీ అప్డేట్ అండి. మరి 1962 మే 9న అమెరికా శాస్త్రవేత్తలు భూమి మీద నుండి లేజర్ కిరణాల సహాయంతో చంద్రుణ్ణి మొదటిసారి ఫోటో తీశారు. అంతరిక్ష పరిశోధనల్లో అప్పట్లో ఇదొక సంచలనం. ఇక అలానే ప్రపంచ రాజకీయాల్లో ఈ రోజుకు మరో పేరుంది, అది యూరోప్ డే.

0: 1950లో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి రాబర్ట్ షుమాన్ ఐరోపా దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలని ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. నేటి యూరోపియన్ యూనియన్ ఏర్పడటానికి ఇదే పునాది. ఇక అలానే భారత రక్షణ రంగంలో మైలురాయి లాంటి ఘట్టం మే 9 జరిగింది. 1989లో ఇదే రోజున మన స్వదేశీ క్షిపణి అగ్ని 1 ఒడిశాలోని చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించాం. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన రోజుది. ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: Sindhu Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
1: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
2: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
1: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
2: Arogyashri, EHS, Arogya భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ

ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా మధ్యాహ్న ప్రసారాల వివరాలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్ట్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30

0: ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, అబద్ధాలు చెబితే అబద్ధాల వెనుక నువ్వు పరిగెత్తాలి, మరి నిజం చెప్తే నీ వెనుక నిజం పరిగెత్తుకొస్తుంది. అంతే కదండి, అంటే మనం అబద్ధాలు చెప్తూ ఉంటే అబద్ధాలు వెనుక మనం పరిగెడుతూ ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాలు చెప్తూ దాని వెనుక మనం పరిగెత్తాలి. అదే నిజం చెప్తే నీ వెనుకే నిజం అనేది పరిగెత్తుకొస్తుంది. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు, మరి పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న గారు, శివగంగ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం విచిత్ర సోదరులు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగముర అనే పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఉన్నటువంటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు. మరి రోజు సాటర్డే కదండి, శనివారం, మరి శనివారం అనగానే మరి హనుమంతుడికి కూడా చాలా చాలా ప్రీతి కదా. ఎందుకంటే మరి చాలామంది అర్ధాష్టమి శని, అష్టమ శని, ఏలినాటి శనితో బాధపడేవారు. మరి శనివారం నాడు హనుమను పూజిస్తే చాలా చాలా మంచిది. శనీశ్వరుడు మరి హనుమకు మాట ఇచ్చాడు కదా, నీ భక్తుల్ని నేను ఏమి చేయను ముట్టుకోనని చెప్పి. కాబట్టి ఈరోజు హనుమంతుడిని పూజించినా, హనుమంతుడిని ఆరాధించినా, ప్రదక్షిణాలు చేసినా, చదువుకున్నా చాలా చాలా మంచిది, చివరికి విన్నా కూడా చాలా చాలా మంచిది అనమాట. కాబట్టి ఈరోజు హనుమకు సంబంధించి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అది బలవంతుడు అమిత పరాక్రమశాలి అయిన హనుమంతుడు భక్తులకు కొండంత అండ. ఇక నిండు కాషాయ వర్ణంలో ఉండే సింధూర అలంకరణ ఆ రూపపు ప్రత్యేకత. మరైతే ఆ సింధూరపు అలంకరణ ప్రసక్తే లేని ఆలయం కూడా ఒకటి ఉందటండి. అంటే మనం హనుమంతుడు అనగానే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయంలోకి వెళ్ళినా సింధూరంతో కనిపించే హనుమంతుడే మనకి కనిపిస్తూ ఉంటాడు కదా. అలాంటి సింధూరపు అలంకరణ ప్రసక్తే లేని ఆలయం కూడా ఒకటి ఉందటండి. అది ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట హనుమ ఆలయం అనమాట. మరి ఇంకెది కాలస్యం, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మరి శ్రీరామదూత హనుమంతుడు ప్రభుమూర్తికి ప్రతిరూపం. మరి అంతేకాదు, ఆయన్ను తలుచుకుంటే చాలు శత్రు భయం ఏంటి, భూత ప్రేత పిశాచాల భయం కూడా వదిలిపోతుందట. అందుకే చూడగానే ప్రత్యక్షంగా కనిపించేలా సింధూర అలంకారంతో కనిపిస్తాడు ఆయన. మరి అలంకరణ వెనుక రామాయణంలో కూడా ఒక కథ ఉంది కదండి. కానీ నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామ శివారులో గల ఆలయంలో అభయాంజనేయ స్వామి అలంకారం అందుకు భిన్నంగా ఉంటుందండి. మరి 6 అడుగుల ఎత్తుతో చక్కటి నల్లరాతి విగ్రహంగా సింధూర రహితంగా దర్శనమిస్తాడు స్వామి. మరి ఈ రూపం వెనుక కూడా ఒక కథ ఉందంట. మరి అదేంటంటే, సుమారు 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం నిర్మాణ సమయంలో అప్పటి నైజాం నవాబులు కృష్ణా తీరంలోని భోజరాయపల్లి అనే గ్రామంలో నివసించే భోజరాయులు, సింగరాయులు, బ్రహ్మరాయులు అనే 3 అన్నదమ్ములను పిలిపించి వారితో హైదరాబాద్ నగరంలోని పత్తర్ఘట్టి తదితర ప్రాంతాల్లో వివిధ భవనాలు, రాజమందిరాలను నిర్మింపజేశారు. మరి అవన్నీ కూడా అందంగా రావడంతో వారి కళను మెచ్చి నైజాం నవాబులు 10,000 ఎకరాల భూమిని కేటాయించారట. మరి భోజరాయపల్లికి అతి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఈ 2 గ్రామాల ప్రజల మధ్య ఓ విషయమై గొడవ జరిగి 2 ఊళ్లను తగలబెట్టుకున్నారట. మరి ఈ సంఘటన తర్వాత భోజరాయపల్లి గ్రామంలో నివసించడం మంచిది కాదని భావించిన భోజరాయులు మరి ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గ్రామ శివారులు నిజాములిచ్చిన స్థలంలో గుట్టల మధ్య ఇప్ప చెట్లలో నూతన గ్రామాన్ని నిర్మించారు. దాన్నే ప్రస్తుతం మనం గుట్టిప్పలపల్లి గ్రామంగా పిలుస్తున్నాం. ఇక భోజరాయులు శివాపాసకుడు కావడంతో మరి గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కాళికాదేవితో పాటు పంచలింగాలను, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాలని భావించారట. మరి

ఆంజనేయస్వామి విగ్రహానికి అవసరమయ్యే శిల కోసం వెతుకుతూ అక్కడికి దగ్గర్లోని ఊర్కొండపేట గ్రామం దాకా వచ్చారట. ఇక అక్కడి శివార్లోని గుట్టపై శిలను గుర్తించి ప్రతిమను చెక్కించి తరలిస్తూ రాత్రి కావడంతో అదే ఊర్లోని ఓ చెట్టు కింద భోజరాయులు నిద్రపోయారట. మరి అప్పుడే స్వామి కలలో కనిపించి తనను ఇక్కడే ప్రతిష్ఠింప చేయాలని విగ్రహానికి సింధూరాన్ని పూయవద్దని ఆదేశించారట. దీంతో భోజరాయులు అక్కడే ఆంజనేయస్వామి ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించారు అనేది ఆలయ చరిత్ర. మరి ఆ ఆదేశంతోనే అప్పటి నుంచి విగ్రహాన్ని సింధూర లేపనం లేకుండా పూజిస్తూ ఉంటారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆంజనేయస్వామికి ప్రతిరోజు

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి నిన్నటి కార్యక్రమంలో మనం అత్రి మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. మరొకనాడు అనసూయతో అత్రి మహర్షి అంటాడు కదా, మరి నీ కోరిక నెరవేరింది, నా కోరిక నెరవేరింది, ఈ సంసారం చాలు, మరి నేను ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకుంటాను, మరి నువ్వు కూడా వస్తావా లేకపోతే పిల్లల్ని సాకుతూ ఉండిపోతావా అని చెప్పి అడుగుతాడు కదా. అందుకు ఆమె అంటుంది కదా, మరి పిల్లలు ఇంకా పెరిగి పెద్దవాళ్ళు కాలేదు కదా, మరి వీళ్ళని పెంచాలంటే ధనం కావాలి, కాబట్టి మీరు పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ధనం తీసుకురండి, మరి చిన్న పిల్లలను వదిలి వెళ్ళడం సరిపోయి సరైన పద్ధతి కాదు కదా అని చెప్పి అంటుంది కదా. సరే కదా అని చెప్పి మరి పురుదు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ధనాన్ని అడుగుతాడు అత్రి మహర్షి. మరి మహర్షి, నీకు ధనం ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నాకు మాత్రం ఒక సహాయం చెయ్యి అంటాడు కదా. ఎందుకంటే నా బిడ్డ అశ్వమేధ యాగం చేస్తున్నాడు, మరి యాగస్వాన్ని స్వేచ్ఛగా వదిలిపెడతాను, దాని

రక్షించడానికి సాయంగా మరి నా కొడుకుని దాని వెంట పంపిస్తున్నాను, కాబట్టి నువ్వు నా కొడుకుకు సాయం చెయ్యి అని అడుగుతాడు కదా. మరి పృథు చక్రవర్తి కొడుకు మరి ఎవరో తెలియడం లేదు కాబట్టి ఈలోపు ఇంద్రుడు ఏం చేస్తాడు, మరి మాయా వేషంలో మారు వేషంలో వచ్చి అశ్వాన్ని ఎత్తుకుపోతాడు కదా. భూమి మీద ఎక్కడ వెతికినా మరి ఇంద్రుడు దొరకడు, ఆకాశ మార్గంలో ఎత్తుకుపోతూ ఉంటాడనమాట. ఇక పృథు చక్రవర్తి కొడుకు మరి వాడెవరో తెలియటం లేదే, వాడిని బాణం వేసి చంపనా అంటే అతడు దేవేంద్రుడే మారు వేషంలో వచ్చాడు, యాగానికి హాని తలపెట్టేవాడు ఎవరైనా సరే వదార్హుడే, కాబట్టి వాడి మీద నీ బాణం వేయి అంటాడు అత్రి మహర్షి. మరి ఆయన అలా ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించాడు, పృథు చక్రవర్తి కొడుకు బాణం వేశాడు. ఇక ఆ దెబ్బకు మరి ఇంద్రుడు తీవ్రమైన వేదనకు గురై అశ్వాన్ని వదిలిపెట్టి పారిపోయాడు అని చెప్పి మరి నిన్నటి కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం కదండి. ఇక తర్వాత పారిపోయిన తర్వాత మరి వాళ్ళు తిరిగి వస్తుంటే ఈసారి దేవేంద్రుడు ఏం చేస్తాడు, వెనుక నుంచి అదృశ్య రూపంలో వచ్చి ఆ అశ్వాన్ని రెండవ మారు అపహరించాడు. మరి అత్రి మహర్షి తన తపోబలంతో ఇంద్రుడి అదృశ్య శక్తిని అంతా హరించి ఈ పృథుకుమారుడికి అతడు కనబడేటట్లు చేస్తాడు, ఆయన బాణం వేస్తాడు. మరి ఇంద్రుడిని జయించి శిక్షించి చంపకుండా వదిలిపెట్టి యాగస్వాన్ని తిరిగి పృథు చక్రవర్తికి చేర్చి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించాడు అత్రి మహర్షి. మరి అత్రి మహర్షి దయతోటే యజ్ఞం ఇంత బాగా జరిగింది. ఇక పృథు చక్రవర్తి యాగానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇతరులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్తోత్రాలు చేసి నమస్కరించాడు. ఇక అత్రి దగ్గరికి వచ్చి నీవు ఇంద్రుడివి, చంద్రుడివి, బ్రహ్మదేవుడంతటి వాడివి అని వర్ణించాడు పృథువు. అక్కడే ఉన్న గౌతమ మహర్షికి ఈ పొగడ్తలు వినేటప్పటికీ కోపం వచ్చింది. నీవు ఇంతమంది ఉండగా ఆయన్నే పొగుడుతున్నావు, బ్రహ్మదేవుడు అని అంటున్నావు, మేమాత్రం కామా, ఎందుకలా అంతగా వర్ణిస్తున్నావు అంటాడు. అత్రి మహర్షి తనను పృథువు చేసిన స్తోత్రానికి ప్రసన్నుడై తనకు నమస్కరించిన పృథు చక్రవర్తిని తిరిగి నువ్వు ఇంద్రుడంతటి వాడివి, చంద్రుడంతటి వాడివి అని స్తోత్రం చేశాడు. గౌతముడికి మళ్ళీ కోపం వచ్చింది. ఆయన అత్రి మహర్షితో ఒక చక్రవర్తిని నీవు ఇంద్రుడు చంద్రుడు అని అంటున్నావు, నీకిది ధర్మం కాదు అని అంటే అప్పుడు వాళ్ళిద్దరికీ వాగ్వివాదం జరుగుతుంది, అంటే అత్రి మహర్షికి గౌతముడికి జరుగుతుందన్నమాట. మరి నేను ఆయన స్తోత్రం చేస్తే ఏమీ తప్పులేదు, ఆయన ఇంత గొప్ప యాగం చేశాడు, ఆయన సేవలకు నేను ప్రసన్నుడనయ్యాను, అందుకే నేను స్తోత్రం చేస్తున్నాను, ఇందులో ఏది ధర్మం అవుతుందో మీరే నిర్ణయించండి అని సదస్సుకు చెప్పాడు అత్రి మహాముని. మరి మేము ఈ విషయంలో ఏ నిర్ణయం చేయలేం అన్నారు సభాసదులందరూ. అయితే ఈ ధర్మ నిర్ణయం తేలటానికి బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుడిని ఉన్నాడు. మరి ఆయన ధర్మ సూక్ష్మం బాగా తెలిసిన వాడని ఆయన దగ్గరికి వెళ్లారు నిర్ణయం కోసం. మరి ఆయన దగ్గరకు వెళ్లిన తర్వాత అత్రి మహర్షి ఆయనతో మరి రాజు నాకు నమస్కరించి స్తోత్రం చేశాడు, దానికి బదులుగా నేను తిరిగి రాజును శ్లాఘించాను, ఈయనది తప్పు అంటున్నాడు, మరి ఈ విషయంలో ఏమిటి తప్పు, మీ నిర్ణయం ఏమిటి తెలుపండి అని అడిగాడు. దానికి సనత్ కుమారుడు ఏం చెప్పాడు ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుంచి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు, నమస్తే అండి, మరి ప్రతిరోజు కార్యక్రమాలు అయితే వింటున్నాం, ఈరోజు మా కోసం ముత్యమంత ముద్దు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి అలానే అత్రి మహర్షికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అండి. మరి అప్పుడు సనత్ కుమారుడు, అత్రి వాక్యములే సత్యం, అలా స్తోత్రం చేయడంలో తప్పేమీ లేదు అని నిర్ణయం చేశాట. గౌతముడు ఆ నిర్ణయాన్ని శిరస్స వహించాడు. ఇక రాజును ఇంద్రుడు చంద్రుడు అని స్తోత్రం చేస్తే ఎందుకు తప్పులేదు అంటే, అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటంటే, నా విష్ణుహు పృథ్వీపతి అంటే విష్ణువు యొక్క అంశ లేకపోతే పృథ్వీపతి కాలేడు అన్నది. ఆ విష్ణువు అంశను ఎంత స్తోత్రం చేసినా పర్వాలేదు. అతడిలో ఉండే ఇతర లక్షణాలు, మానవ మాతృడిగా ఉండే ఇతర లక్షణాలు, తప్పప్పులు ఉంటాయి, వాటిని పరిహరించి విష్ణువు అంశ అతడిలో ఉండబట్టి చక్రవర్తి అయ్యాడు. కాబట్టి అతడి కులగోత్రాలతో నిమిత్తం లేదు, విష్ణువు అంశ ఉండబట్టి చక్రవర్తి అవుతాడు. కాబట్టి ఆ అంశను ఎంత శ్లాఘించినా తప్పు లేదు అని తాత్పర్యం. ఇక దేవతలకి రాక్షసులకి ఒకమారు యుద్ధం జరుగుతున్న కాలంలో రాహువు చేతిలో మరి సూర్యచంద్రులు ఇద్దరు కూడా తీవ్రంగా దెబ్బతిని వాళ్ల తేజస్సులు పూర్తిగా పోగొట్టుకున్నారు. వాళ్ళ అత్రి మహర్షి దగ్గరకు వచ్చి ఆయన శరణు కోరుకున్నారు. అప్పుడు ఆయన ఆ సూర్యచంద్రులకు ఆయన తేజోవంతమైన శరీరాలను ఇస్తూ భవిష్యత్తులో ఎప్పుడూ వాళ్ల శరీరాలు రాక్షస బాధ నుంచి రక్షించబడతాయి, రాక్షసులు వాళ్లకు ఏ హాని చెయ్యలేరు అని వరమిచ్చాడు. మరి రాక్షసులందరూ కూడా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా ఒక తీక్షణమైన దృష్టితోనే చంపేశాడట. మరి ఈ కార్యాన్ని ఆయన నోరెత్తకుండా చెయ్యెత్తకుండా దర్భను మంత్రించకుండా కేవలం తీక్షణమైన తన దృష్టితోటే చేశాట. మరి అలానే ఒకసారి అత్రి మహర్షి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారట. మరి వాళ్లకాయన ఆతిథ్యం ఇచ్చాడు. అనసూయ దగ్గర పతివ్రతా ధర్మాలు నేర్చుకోవమ్మా అని సీతమ్మకు చెప్పాట. మరి అనసూయాదేవి

0: సీతమ్మకు పాతివ్రత్య ధర్మరహస్యాలన్నీ కూడా చెప్పిందట. మరి అనేక మంది ఋషులు, బ్రాహ్మణులు మరొకప్పుడు అత్రి మహర్షిని దర్శించి, నీవు విశ్వవిదుడవు, ఋషి శ్రేష్ఠుడివి, లోకానికి హితకరమైనటువంటి ధర్మ సూక్ష్మములను మాకు చెప్పవలసింది అని అడిగారట. మరి ఆ విషయాలన్నీ కూడా అత్రి సంహిత అనే గ్రంథంలో చెప్పాడని చెప్పి ఉంటుందన్నమాట. మరి ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇక అలా నేనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ వీకెండ్ అంటున్నారు. హ్యాపీ వీకెండ్ అండి. మరి ఈరోజు మా కోసం సంకీర్తన చిత్రం నుండి మనసున మొలిచిన అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: చిన్న సరిగమలి ఈ గల గల నడకల తరగలుగా నా కలలను మోసుకు నిను చేరి ఓ కమ్మని

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి, మరి అలానే అత్రి మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి చెప్పుకున్నాం కదండి, అనేక మంది ఋషులు బ్రాహ్మణులు మరి అత్రి మహర్షిని దర్శించి, మరి నీవు ఋషి శ్రేష్ఠుడివి, లోకానికి హితకరమైనటువంటి ధర్మ సూక్ష్మాలు మాకు చెప్పవలసిందే అని అడిగారనమాట. మరి ఆ విషయాలన్నీ కూడా అత్రి సంహిత అనే గ్రంథంలో ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మరి విష్ణువును లోకమంతా వ్యాపించినటువంటి రక్షకుడిగా భావన

చూసి ఆరాధించుటయే ముక్తిదాయకం, అదే శ్రేయస్కరం. సమస్త ప్రజలు విష్ణువును ఆరాధించి తీరాలి అని చెప్పాడాయన. మరి అమూర్తార్చనం, సమూర్తార్చనం అని ఆయన్ను పూజించే విధానాలుంటాయని చెప్పాడు. అగ్నిలో వేసే ఆహుతి అమూర్తార్చనం అని, ప్రతిమాధ్యార్చనం, సమూర్తార్చనం అని ఆ రెండింటిని గురించిన వైఖాన సమతాన్ని మొట్టమొదట ఆయనే ప్రబోధం చేశాట. ఇక సాయం ప్రాతకాలంలందు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ప్రతి బ్రాహ్మణుడు భక్తిభావంతో పరమేశ్వరుని యొక్క ప్రతిమను పెట్టుకుని ఆ సాన్నిధ్యం కల్పించుకుని దాని ఎదురుకుండా అగ్నిహోత్రాది హోమాలు చెయ్యడం మరి అత్యుత్తమ మార్గమని చెప్పాడు. ఇది అత్రి సంహిత అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. విగ్రహారాధనమేముంది, నేను నిత్యం అగ్నిహోత్రం చేస్తాను అని నిత్యాగ్నిహోత్రి కూడా అనుకోనక్కర్లేదు. విగ్రహారాధన చేసి విగ్రహాన్ని మూర్తిమంతంగా పూజ చేసి దాని సన్నిధులు అగ్నిహోత్రాన్ని చేసుకోమని అత్రి మహర్షి వాక్యం చెప్తోంది. మరి చాలా విలువైన అంశమిది. ఆ రెండు సమన్వయం చేసి ఆయన అతి ముఖ్యంగా చెప్పాడు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి అని ఒక గ్రామం ఉంది. అది అత్రి మహర్షి యొక్క క్షేత్రం. ఆ ఊరికి ఆ పేరు అత్రి మహర్షి పేరు మీదుగానే వచ్చింది. అక్కడ ఒక ఆలయం కూడా ఉంది. మరి ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. భృగు మహర్షి, కాశ్యపుడు, మరీచి, మరి నేను, మా నలుగురి యొక్క మతము ఈ సమూర్త్యార్చనమే అని చెప్పారట ఆయన. అంటే అత్రి మహర్షి చెప్పటమే మహావాక్యం. అదేగాక భృగు మహర్షి, కాశ్యపుడు, మరీచి తమ యొక్క మతం ఇదే అని చెప్పటం ఒక గొప్ప విషయం కదండి. మరి అత్రి సంహితను కర్మ, ప్రతిష్ట, పూజన, స్నపనోత్సవ, ప్రాయశ్చిత్తములనే విభాగాల కింద 5 భాగాలుగా వ్రాసారంట ఆయన. అంటే మొదటి భాగంలో దేవాలయ ఆగమ శాస్త్రం అంతా ఉంటుంది. ఇందులో దేవాలయ స్థల పరిశీలన, స్థలాన్ని ఎలా పరీక్ష చేయాలి, ఎలా ఎన్నిక చెయ్యాలి ఇవన్నీ ఉంటాయి. అందులోని దేవాలయాయతన రూపము నిరూపణ చేయటం, భగవంతుడి యొక్క ప్రతిమలు ఎలా ఉంటాయో వాటి విషయాలవన్నీ కూడా చెప్పారు. ఇక రెండవ భాగంలో పరివార దేవతల యొక్క ప్రతిష్టా కలాపం అంతా చెప్పారు. మరి మూడవ భాగంలో పూజా విధానం, నాలుగవ భాగంలో మహాభిషేకం, 5వ భాగంలో ఉత్సవ విశేషాలు చెప్పారు. ఇక నిత్యోత్సవ నిబంధం అనేటటువంటి ఒక గ్రంథం కూడా ఉంటుంది. అందులో దేవాలయ ప్రతిష్ట, దేవాలయంలో సంవత్సరం పొడవునా ఏం చెయ్యాలి, రోజు నిత్య దీపోత్సవం ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేదంతా ఉంటుందట. మరి మహర్షులది ఎంతో విశాల దృక్పథం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విశాల దృక్పథం అనేది మహర్షులదే తప్ప మానవ మాత్రుల్లో ఉండదు. మానవ మాత్రులు అది కావాలని అరిచేవాళ్లే తప్ప అది ఉన్నవాళ్లు కారు. లోపల వాస్తవంగా అది లేకపోకట్టే అలా అరుస్తారు. మరి ఉన్నవాడు అరవడు, అలా చేపిస్తాడు. అది యథార్థంగా ఉన్నవాళ్ళు మహర్షులు. లిజినెస్, మరి రేపటి కార్యక్రమంలో మరొక మహర్షి గురించి తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి మనకు నెక్స్ట్ SMS ఎవరు పంపించారంటే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన మనకి SMS చేశారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి అత్రి మహర్షి యొక్క చరిత్రను చాలా చక్కగా తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం చెంచు లక్ష్మి చిత్ర నుండి కనలేరా శంకు చక్ర గదారిని అనే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 9 అనగా ఈరోజు మరి హీరోయిన్ సాయి పల్లవి గారికి, అలాగే మరి హీరో విజయ్ దేవరకొండ గారికి, అలానే తమిళ నటుడు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, మరి 1980వ దశకంలో చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన టి రాజేందర్ గారి పుట్టినరోజు. మరి వారి ముగ్గురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచగలరు అంటున్నారు. మరి రాజేంద్ర గారు తన వారసునిగా హీరో సింబుతో కూడా తన స్వీయ దర్శకత్వంలో మరి కొన్ని చిత్రాలు నిర్మించడంతో పాటుగా ఇతర నిర్మాణ సంస్థల వారి చిత్రాల్లో కూడా నటింపు చేయడం జరిగింది అని చెప్పి అంటున్నారు. మరి ఈ శుభ సందర్భంగా ప్రేమ కావ్యమైనటువంటి ప్రేమ సాగరం చిత్రం నుండి అందాలొలికి సుందర రాత్రి కలలోకొచ్చాను అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి ఈ పాటకు రచన ఇందుకూరి రామకృష్ణరాజు గారు, సంగీతం మరి రాజశ్రీ గారు, టి రాజేంద్ర గారు, ఇక పాడినవారు బాలుగారు, శైలజ గారు. మరి ఈ చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

మనసు కలలు మురిసి పులకరిల్చె వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలెను భావము తెలిసెను అదే కదా

0: వెన్నెల వన్నెలు చిలికి మనసే దోచేను.
1: లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన జోగనందరావు కాలే నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరొక మంచి మాట మేడం అంటున్నారు, వెంట ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తుంటారు, తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తుంటారు. అందరూ మన ముందర నటించేవాళ్ళే, అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, ఇక అవసరం తీరిపోయాక ఆడుకుంటారు, ఇదే ఈ లోకం తీరు అని చెప్పి అంటున్నారు. సూపర్బండి, మరి చక్కటి మాట అయితే పంపించారు. అలానే మాకు హరీష్ మాలాశ్రీ కలిసి నటించిన ప్రేమఖైదీ చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నారు కదండి. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఛత్తీస్గఢ్ నుండి సతీష్ టైలర్ సాయి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ్ దేవరకొండ నటించినటువంటి ద్వారకా మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు, తప్పకుండానండి. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి కడప నుండి వినయ్ ఆంటోనీ అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బృందావనం మూవీ నుంచి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు, తప్పకుండానండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సింధూరం పెట్టని ఆంజనేయ స్వామి క్షేత్రం గురించి చెప్పారు, అద్భుతంగా ఉంది. అలానే మరి అత్రి మహర్షి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మరి బెమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి చాలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. మరి హనుమంతుడి ఆలయం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే అత్రి మహర్షి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి భృగు మహర్షి వలస వచ్చిన నర్మదా నది ప్రాంతాన్ని దర్శించుకోవడం కూడా చాలా చాలా అదృష్టం అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु एफएम 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु एमडी डीएम गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలోనోస్కోపీ డబుల్ బెలూన్ ఎంట్రో

0: యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-5873.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పరిష్కారం కథ వింటారు. బ్యాంక్ ఇన్స్పెక్షన్ పని మీద బాపట్ల వచ్చాను. బయలుదేరినప్పటి నుంచి ఒకటే ముసురు. ఆ రోజు ఆదివారం అవటం చేత హోటల్ రూమ్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బోర్ కొట్టి చీరాల బయలుదేరాను. అక్కడ మా మరదరు జయలక్ష్మి భర్త సాల్మన్ ఆసుపత్రిలో కాంపౌండర్గా చేస్తున్నాడు. ప్రసాద్ అనుకుంటే అతని పేరు. జయ ఇంటి అడ్రస్ పట్టుకునే వేళ్లకి చీకటి పడింది. వర్షానికి బట్టలు బాగా తడిసిపోయాయి. నన్ను చూడగానే జయ చాలా సంబరపడింది. ప్రసాద్ ఊళ్ళో లేడు. అతని చెల్లెలు కొడుక్కి బారసాలైతే అద్దంకి వెళ్లాడట. రాత్రికొస్తాడులే బావా, రాకొచ్చావు, ఏ పూటకుండిపో అని బలవంతం చేసింది. ప్రసాద్కి కాల్ చేసి మనల్ని చూడటానికి మా బావొచ్చాడండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయలుదేరి రావాలి మీరు అంటోంది. అవతల నుంచి అతను ఏమన్నాడో కానీ రిసీవర్ నా చేతికిచ్చింది. సారీ బ్రదర్, సమయానికి ఇంట్లో లేకుండా పోయాను. ఇక్కడ బ్రహ్మాండంగా వాన పడుతుంది. లాస్ట్ బస్ ఉంటుందో లేదో మ్యాక్సిమం ట్రై చేస్తాం. మీరుండిపోండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. గాలివానకు ఈ పురపాలెం దగ్గర కాలు పొంగి రోడ్డు మీదకు నీళ్లు పారుతున్నాయి. బస్సులు రైళ్లు ఎక్కడికక్కడ బంద్ అంటూ చెప్పి వెళ్లాడు పాలు పోసే అబ్బాయి. ఇక చేసేదేం లేక జయ ఇచ్చిన వాళ్ళ ఆయన పొడిబట్టలు కట్టుకుని టీవీ చూస్తూ కూర్చున్నా. జయలక్ష్మి మా మేనమామ కూతురు. చిన్నప్పుడు నా పెళ్ళామని అనేవారు వాళ్ళందరూ. నేను వైజాగ్లో ఎంఎస్సీ చేసే రోజుల్లో తను ఇంటర్ చదువుతూ ఉండేది. కోచింగ్ సెంటర్ మాస్టర్ ఎవరో ప్రేమించారని వెంటపడితే పిచ్చిది, నమ్మింది. ఇద్దరూ కలిసి ఓ రోజు మాయమైపోయారు. మామయ్య ఎంత వెతికించినా ఆ చుక్కి దొరకలేదు. అత్తయ్య మంచం పట్టింది. 3 నెలల తర్వాత తనొక్కతే ఏడుస్తూ తిరిగొచ్చిందట. నాకు చేసుకోమని వచ్చడిగాడు మామయ్య. అమ్మ పడనీయలేదు. ఆ తరువాతే ఈ యానం సంబంధానికిచ్చి చేశారు. ఈ పెళ్లికెవరికీ పిలుపుల్లేవు, మేము వెళ్ళలేదు. మామయ్య పోయిన తర్వాత అత్తయ్య చాలాకాలం జయ దగ్గరే ఉంది. ప్రసాద్ మన్నీ మధ్యదాకా దుబాయ్లో ఉండొచ్చాడు. అల్లుడు తిరిగిరాగానే అత్తయ్య తన తమ్ముడి పంచను చేరిందెందుకు. జయలక్ష్మికిప్పుడు 1.5 పాప. జైలో మునుపటి కళలేదు, చూసి చాలా కాలమైంది కదా, అందుకే అలా అనిపిస్తుందేమోలే అనుకున్నాను. ఆ చీకట్లోని భోజనంలోకి చాలా చేసింది. అల్లం, పచ్చిమిర్చి, ఆలుగడ్డ కూర, మామిడికాయ పప్పు, దోసకాయ సాంబారు, వడియాలు, గడ్డపెరుగు, విందులా ఉంది భోజనం. తనెంత బాగా చేస్తుందనుకోలేదు, శ్రద్ధగా చేస్తుందని అస్సలు అనుకోలేదు. పాప అప్పటికే నిద్రపోయింది. తను వంటిల్లు సర్దుకుంటూ, ఇంకాయన రారు కానీ నువ్వు మా బెడ్రూంలో పడుకో బావా, నేనొస్తున్నాను అంది. బెడ్రూంలోకి తొంగి చూస్తే అక్కడ ఒకటే సింగిల్ కాట్. నేను షాక్. జయ ఇలా షాక్ ఇవ్వటం ఇది మొదటిసారి కాదు. నేను డిగ్రీ చేసే రోజుల్లో ఒకసారి ఇంతకన్నా పెద్ద షాక్ ఇచ్చింది. ఓసారి మేము వేసవి సెలవులు కని మామయ్య వాళ్ళూరు వెళ్ళాం. ఆ ఊరికి సముద్రం దగ్గర్లోనే ఉంటుంది. అందరం స్నానాలకని బయలుదేరాం. పెద్దాళ్ళు సరుగు తోటల్లో భోజనాలకు సిద్ధం చేస్తున్నారు. జయను మంచినీళ్లు తెమ్మంటే బిందె తీసుకుని బయలుదేరింది. వెనకాలే చేదతో తోకలాగా నేను. ఇదా రోజుల్లో దొరమామిడి పండులా ఉండి నాలాంటి పడుచుకుర్రాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేది. మరి బిందెను చంకలోకెత్తే టైంలో తట్టుకోలేక చటుక్కుమని ఓ బొగ్గ మీద ముద్దు పెట్టేశా. అది షాక్ అయింది. తేరుకుని ఓసారి బిందె దించు బావా అంది తాపీగా. ఇంకో ముద్దు కోసమేమని సంబరపడ్డా. చేతులు ఖాళీ అవగాని నా 2 చెంపలు టపటప 2 సార్లు వాయిపిస్తుంది. ఒక్క ముద్దేగా ఇచ్చింది, 2 సార్లు ఎందుకు కొట్టావే రాక్షసి అని అడిగాను ఉక్రోషంగా. ఒకటి ఇప్పుడు చేసిన పిచ్చి పనికి, 2 ఇక ముందు ఎప్పుడూ చేయకుండా ఉండటానికి. నా బొగ్గలను టచ్ చేసి

హక్కు ఒక్క నాగరాజు సార్కే ఉంది అంది. వాడెవడే అన్నాను కసిగా. అంత అందము అందకుండా పోతుందే అని దుఃఖ. నాకు కాబోయే మొగుడు అంది. అది నా మొదటి షాక్. పేరుకుని ఇంట్లో తెలుసా అని అడిగాను. చెప్పలేదు. నువ్వు చెప్పద్దు, చెప్పావో నేను చచ్చినంత ఒట్టు అంటూ బిందె తీసుకుని వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ అన్నంత పని చేస్తుందేమోనని నేనెవరికీ చెప్పలేదు అప్పట్లో. పాప ఏడుపుతూ ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. క్యాండిల్ ఆరిపోయింది. చీకటికి భయపడి ఏడుస్తున్నట్లుంది. కొవ్వొత్తి వెలిగించి పెట్టి పాపను జోకొట్టి ఇంకో క్యాండిల్ వెలిగించుకుని ఈ గదిలోకి వచ్చింది. గాలికి కొవ్వొత్తి ఆరిపోకుండా కిటికీ తలుపులు వేస్తూ, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి బావా, ఊరికే తెగ ఆలోచించేస్తున్నావు అని అడిగింది చెయ్య. ఏమని చెప్పాలి, నాకంతా తెలుసులే. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూసిరమ్మని పంపించింది కదూ అత్తయ్య. మా అమ్మేదో అత్తయ్యకి చెప్పుకుని ఏడ్చుంటుంది అవునా అంది సూటిగా. ఓ కుర్చీ నా పడక్కి దగ్గరగా లాక్కుని కూర్చుని జయ ఈ మధ్య అత్తయ్యకి మాటమాటికి ఫోన్ చేసి ఇంటికొస్తానని ఏడుస్తుందట్రా, ఏం జరుగుతుందో ఏంటో అక్కడ కాస్త కనుక్కోరా అని బయలుదేరే ముందు అమ్మ నాతో అన్నమాట నిజమే. ఒక రకంగా అమ్మ వాళ్లే నా బతుకును నరకం చేశారు. వద్దన్నా నాన్న నాకు ఈ పెళ్లి చేశాడు అంటుంది జయ నిష్ఠూరంగా. ఎప్పుడో పోయిన మావయ్యని ఇప్పుడు తప్పుపట్టడం ఏం న్యాయం? ప్రసాద్ మంచివాడు కాదా అని అడిగాను హఠాత్తుగా. వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్న సందేహం అది. నువ్వు మంచాడివా కాదా ముందే చెప్పు అంది. ఆ సంగతి నువ్వు చెప్పాలి అన్నాను నవ్వుతూ. ఈ సంభాషణంతా ఎటు తిరిగి ఎటుమడుతుందోనని కొద్దిగా బెంగ కూడా ఉంది. నన్ను అడిగితే నువ్వు అంత మంచోడివేం కాదులే బావా, మధ్యలో నేనేం చేశాను జయ్యా అన్నాను బిత్తిరిపోయి. నిజంగా నువ్వు మంచోడివి అయ్యుంటే ఆ రోజు నేను నాగరాజుని గురించి చెప్పినప్పుడు నా రెండు చెంపులు వాయించుండేవాడివి. ఆ నాగరాజు ఎలాంటివాడో విచారణ చేసుండేవాడివి. కనీసం మా ఇంట్లో అన్న చెప్పుండేవాడివి. చెబితే చేస్తానని బెదిరిస్తూ కదా, చిన్నపిల్లాడేదో తెలియక నిప్పు ముట్టుకుంటాన్ని మారం చేస్తే ముట్టుకొనిస్తామా? నిప్పునన్నా ఆర్పేస్తాం, పిల్లాడినన్నా దూరంగా తీసుకెళ్తాం. ఏదీ చేయలేదు నువ్వు అంటూ లేచి వెళ్ళిపోయింది. జయలక్ష్మి అభియోగానికి విస్తుపోయాను. మొత్తానికెందుకో బాగా బాధపడుతుంది. సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించడానికి. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. ఎక్కటినుంచో సన్నగా ఏడుస్తున్నట్లు మూలుగు ఉలిక్కిపడి లేచాను. క్యాండిల్ ఎప్పుడు ఆరిపోయిందో, గదంతా చిమ్మ చీకటి. పక్క గదిలోంచి ఆ మూలుగులు. పాప పక్కన పడుకునున్న జయలక్ష్మి నిద్రలను ఏడుస్తూ కలవరిస్తోంది. ప్రసాద్ మంచివాడే బావా, పాపను నన్ను బాగా చూసుకుంటాడు, ఏదడిగినా ఇస్తాడు. ఇవ్వంతిదొకటి, నేను ఉప్పు గారిని తినే మనిషినేగా, 30 ఏళ్లన్నా నిండలేదు నాకు. పెళ్లి కాకపోతే అదో దారి. అయి కూడా ఇలా మొండిగా ఉండాలంటే నా వల్ల కావటం లేదు. మగాడికి మళ్ళీ ఆడదానికి మనసు అవసరాలు ఉండవా? ఊరికే ప్రేమిస్తూ కూర్చుంటే సరిపోతుందా అంటూ అదే పనిగా ఏడుస్తున్న ఆమెను నిద్రలేపటం కష్టంగా ఉంది. ఆ ప్రయత్నంలో 2 గాజులు పగిలి నా చేతులు గీరుకుపోయాయి కూడా. గబాలిన కరెంటు వచ్చింది. ఆ వెలుగుకు ఒక్కసారి కళ్ళు తెరిచి, ఈ లోకంలోకి వచ్చింది జయ. తను జరిగింది అర్థం చేసుకునేలోపే బయట గేటు తీసిన అలికడి, తలుపు తడుతున్న చెప్పుడు. జయ లేచి ముందుగదిలోకి వెళ్ళింది. 2 దాటింది, ఇంకా పడుకోలేదా అంటూ దేవుడిలా లోపలికొచ్చాడు ప్రసాద్. లాస్ట్ బస్ క్యాన్సిల్ అయింది సార్, లారీ పట్టుకుని వచ్చేసరికి ఈవేళ అయింది. మీరు మళ్ళీ పొద్దునే వెళ్ళిపోతారు రమ్మని ఈ జయ ఒకటే గోలా, తప్పుతుందా అంటూ ఏదేదో గలగలా మాట్లాడుస్తున్నాడు అతను, కొత్త కూడా లేకుండా. ఆ మాట తీరుని బట్టి చెప్పచ్చు, మనిషి ఎంత బోళాను. మరి ఈ మనిషిని కూర్చేనా జయ అంత ఇదిగా బాధపడుతుంది? మీరు పడుకోండి, మళ్ళా పొద్దునే వెళ్లాలంటున్నారు అంటూ తను పాప మంచం పక్కన చాపపరుచుకుని క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. జయ పాప పక్కన పడుకుంది. మగుడు పెళ్లాల మధ్య ఏం జరుగుంటుంది? 3వ మనిషి తను కలగజేసుకోవడం మంచిదేనా? ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టలేదు. చివరి రోజు పని చాలా ఉంటుందని పూర్తిగా తెల్లారకముందే బట్టలు మార్చుకుని బాపట్ల బయలుదేరి వచ్చేశాను. ప్రసాద్ అప్పటికింకా మంచి నిద్రలో ఉన్నాడు.
ఆ రోజంతా

ఇన్స్పెక్షన్ పనితోనే సరిపోయింది. సాయంత్రానికల్లా రిపోర్ట్ సబ్మిట్ చేసి రూమ్ ఖాళీ చేసే పనిలో పడ్డాను. ప్రసాద్ ఫోన్. సారీ గురుగారు, సరిగ్గా మాట్లాడుకోవడానికి టైమే లేకుండా పోయింది. మీరే ట్రైన్కి వెళ్ళేది అంటూ, చార్మినార్ రాత్రి 10 అన్నాను. స్టేషన్లో ఆటో దిగుతుంటే నవ్వుతూ ఎదురొచ్చాడు, చేతిలోని ప్యాకెట్ ఇస్తూ. ఏంటిది అని అడిగితే, ఏ అందరికీ బాత్ హాయ్ అన్నాడు చిలిపిగా కన్నుగిడుతూ. విప్పి చూస్తే నా అండర్వేర్. తెల్లవారుజాము చీకట్లో నాదనుకుని అక్కడే ఉన్న అతని డ్రాయర్ వేసుకొచ్చిన సంగతి హోటల్ రూమ్కి రాగానే తెలిసింది. కానీ అలాంటివి తిరిగి ఎలా ఇవ్వాలో తెలియక రూమ్లోనే వదిలేసి వచ్చాను నేను. తను మాత్రం భద్రంగా ప్యాక్ చేసి మరీ పట్టుకొచ్చాడు. ఈ చిత్రమైన మనిషితో జయ మ్యాటర్ మాట్లాడటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. తనే అన్నాడు, రాత్రి జరిగిందానికి సారీ సార్. మంచం కిందకి గాజు ముక్కలు ఎలా వచ్చాయని అడిగితే జయే అంతా చెప్పింది. తనెందుకో ఈ మధ్య రోజు నిద్రలో అలాగే బిహేవ్ చేస్తుంది. జయ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు ప్రసాద్ గారు, షీఈస్ వెరీ సెన్సిటివ్. ఎందుకో బాగా అప్సెట్ అయింది. ప్రాబ్లం ఏంటో భర్తగా మీరే కనుక్కుని ఉండాల్సింది అన్నాను గొంతులో కాస్తంత నిష్ఠూరం జోడించి. మీరేమంటున్నారో నాకు అర్థమవుతూనే ఉంది సుందరం గారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చింది. అన్ని సంగతులు ఫోన్లోనూ త్రూ లెటర్స్లో చెప్పడం కుదరదు. బయటకిగా అరగంట అయింది, కూర్చున్నా రండి అన్నాడు. అక్కడే ఉన్న బెంచ్ మీద సెట్ అయ్యాం ఇద్దరం. తను చెప్పడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందే మామయ్య గారు నాకు నాగరాజు గురించి అంతా చెప్పారు. పెళ్లినాటికి జయ 3 గర్భవతి. రహస్యంగా అబార్షన్ చేయించాలని యానందాక తీసుకొచ్చారు. పిండం బాగా డెవలప్ అయింది. ఈ దశలో గర్భస్రావం అంటే పెద్ద ప్రాణానికి ముప్పని డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా చిన్న చెల్లికి బాగా లేకపోతే చాలా రోజుల నుంచి అదే ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నానులేండి. మా నాన్నగారు అక్కడే ఏడ్స్తో చనిపోయారు అంతకుముందే. మా అమ్మ అదే కంప్లైంట్తో పోయింది అక్కడే. ఆ గొడవల్లో నా చదువు సరిగ్గా సాగక డిగ్రీ ఫెయిల్ అయి ఉన్నాను. ఉద్యోగం లేదు. చిన్న చెల్లి జబ్బు, పెద్ద చెల్లి పెళ్ళి, అన్నింటికీ డబ్బు కావాలి. ఈ సమస్యలన్నింటినీ తీరుస్తానని ప్రామిస్ చేస్తే జయలక్ష్మిని అబార్షన్ లేకుండానే పెళ్లి చేసుకుంటానని బేరం నడిపాను మామయ్య గారితో. పెద్ద చెల్లి పెళ్ళి, నా ఉద్యోగం, ఆయన చెలవే. మరన్నీ తెలిసి చేసుకుని మా జయనెందుకండి ఇలా బాధ పెడుతున్నారు? సారీ, ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు. జయ నాకు మరదలే కాదు, చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ కూడా అన్నాను. తెలుసు సార్, అందుకనే నేను ఇంత దూరం వచ్చి మీకు ఇదంతా చెప్పుకొస్తుంది. జయంటే నాకు ప్రాణమే. కనుకుని కష్టమైన మనసును చంపుకుని తనకి దూరంగా ఉంటున్నది. పెళ్లైన వెంటనే దుబాయ్ వంకతో దూరంగా పోయింది అందుకే. ప్రసాద్ గొంతు వణుకుతోంది. అతనేదో చెప్పబోయాడు. ట్రైన్ అరైవల్ అనౌన్స్మెంట్ గాలిలో సరిగ్గా వినబడలేదు. బండి ప్లాట్ఫామ్ మీదకు దూసుకురావటం, ప్యాసింజర్ల హడావడి హఠాత్తుగా మొదలవడంతో నేను అలర్ట్ అయి లగేజీతో సహా నా రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాను. సీట్లో సెటిల్ అయ్యేసరికి డిపార్చర్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కొనుక్కొచ్చాడో 1 యాపిల్స్, ఆరెంజెస్, వాటర్ బాటిల్ విండో గుండా అందించాడు ప్రసాద్. ఇదంతా సరే కానీ ప్రసాద్, ఇందాక మీరు ఏదో అన్నారు, ట్రైన్ కాల్లో వినబడలేదు, మళ్ళీ చెప్పండి ప్లీజ్. గాట్ విజిల్ ఊతున్నాడు. ఆ గజి బిజిలోనే పెద్దగా అన్నాడు ప్రసాద్. పెళ్లైన వారానికి మా చిన్న చెల్లెలు పోయింది సార్, అదే ఎయిడ్స్. అనుమానం వచ్చి నేను టెస్టులు చేయించుకున్నాను. హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. 7-8 మించి ఉండనన్నారు. పాపకు తండ్రిని నేను ఎలాగూ ఉండను, తల్లిని కూడా లేకుండా చేయటం నా వల్ల కాదు సార్. ఈ సంగతులేమీ జయకు తెలియవు, చెప్పలేను. అందుకే రోజు రాత్రి దెబ్బలాటలు. బండి క్రమంగా స్పీడ్ అందుకుంది. పిన్ని గారిని డాక్టర్ గారిని అడిగారని చెప్పండి అంటూ చేతిరూపుతూ ప్లాట్ఫామ్ మీద నవ్వుతూ నిలబడిన ప్రసాద్ వంక అలా షాక్ అయి చూస్తూ ఉండిపోయాను. డాక్టర్ గారంటే నా భార్య శ్యామల. ప్రసాద్ చెప్పిందంతా చెప్పి జయలక్ష్మికి ఇలా అడుగడుగున అన్యాయం ఎందుకు జరుగుతుందో పాపం అని బాధపడ్డాను. నా అనుమానం నిజమైతే ప్రసాద్కి హెచ్ఐవి పాజిటివ్ అయ్యే అవకాశం లేదు సుందరం అంది శ్యామల. ఎలా? ప్రసాద్ గారి పెద్ద చెల్లెలు చక్కగా కాపురం చేసుకుంటుందంటున్నారుగా. ఆయన ఫాదర్కి హెచ్ఐవి వైరస్ సోకేనాటికి ముందు పిల్లలిద్దరు పుట్టేశారు. ఆయన పాజిటివ్ అయిన తరువాతే చివరమ్మాయి పుట్టినట్లుంది. సరైన టైంలో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఆ పిల్ల కూడా ఇంకొంతకాలం ఆరోగ్యంగా బతుకుండేది అంది శ్యామల. మా కొత్తిల్లు గృహప్రవేశం వంకతో

0: లక్ష్మిని, ప్రసాద్ని హైదరాబాద్ ఆహ్వానించాను. అదని చూసుకుని ప్రసాద్కి పరీక్షలు చేయిస్తే శ్యామల చెప్పింది 100% నిజమని తేలింది. మరి మా యానం డాక్టర్లు అలా ఎలా చెప్పారు మేడం? ఆశ్చర్యపోయాడు ప్రసాద్. మీరు ఖర్చుకి భయపడి ఎవరూ నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఉన్న డబ్బులు గుంజటానికి వాడు మీ జీవితాలతో ఆడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు చోట్ల చూపించుకుని నిర్ధారణ చేసుకోవడం మంచిదనేది ఇందుకే అంది శ్యామల. మా మరదల్ని ఇంతకాలం అనవసరంగా క్షోభ పెట్టినందుకు మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా ప్రసాద్ గారు? ఇన్స్టెంట్ హనీమూన్. పాపను గురించి వరీ అవ్వకండి, చూసుకోవటానికి మా అమ్మ వాళ్ళమ్మ ఉన్నారు అన్నాను. ఏడాదైన తర్వాత జయలక్ష్మి కొడుక్కి బారసారంటే వెళ్ళాం నేను శ్యామల. పేరేం పెడుతున్నావే అని దాన్ని అడిగితే ఎప్పటిలాగే తలబిరుసుగా, నీ డొక్కు పేరు ఒక్కటే కాదులే, అక్క పేరు కూడా కలుపుకుంటాం అంది ఆ శ్యామసుందరాన్ని నా ఒళ్ళో పుడుకబెడుతూ. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పరీష్ గారం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
4: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
5: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
4: ఫోన్ 7996079666.
6: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. దుగ్గిరాల్లో ఉన్న రుక్మిణి సమేత మదన గోపాలస్వామి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో వేద పండితులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశ పూజలు జరిపారు. ఉదయం 8 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, క్షీరాదివాసం, విశేష హోమాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, గ్రామ బలిహరణ, రాత్రి 7 గంటలకు అగ్నిధ్యానములు, మహాశాంతి హోమాలు జరిపారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం చందనోత్సవం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చనలు, అనంతరం చందనోత్సవం నిర్వహించారు. సాయంత్రం అలంకార తిరుమంజనోత్సవం, శ్రీమన్నారాయణ రామానుజ పురస్కార ప్రదాన కార్యక్రమాలు, రాత్రి తిరుపారాయణ పెరుమాళుగా అలంకరించి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఇవో బీవీవీ సత్యనారాయణ, శంకర్ చైర్మన్, రేపక ప్రవీణ్ భాను, ట్రస్టీలు, ప్రధానాచార్యులు వెంకట శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్ కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ 70 ఏళ్ల ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని అమృతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల భాగంగా శుక్రవారం భీమవరం త్యాగరాజ భవనంలో స్వామి చిన్మయానంద మహారాజ జయంతి నిర్వహించారు. చిన్మయ భక్తులు శంఖా శారద, అట్టాడ స్వాతి, ఇందుకూరి శారద ఆధ్వర్యంలో భక్తులు 11 పర్యాయాలు, హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 2 అధ్యాయాల పారాయణం చేశారు. చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లె శేఖర్ దంపతులు స్వామివారి పాదుక పూజ నిర్వహించారు. పెదమల్లం మాచేనమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా ఈ నెల 11న దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ, చైర్మన్ వడపట్టి సుబ్బారావు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 12న అమ్మవారి నిప్పులగొండం తొక్కట తీర్థం, 13న అమ్మవారికి పాన్పులు వేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9న గ్రామానికి చెందిన పెద్దవీధి ఆధ్వర్యంలో జాతర, ఈ నెల 10న చిన్న జాతర నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద చిలువ పందిళ్లు విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం 29 కోట్లతో చేపట్టిన 3 కట్టడాలకు శనివారం రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభిస్తారని, ఈవో త్రినాథరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు తొలుత స్వామివారి దర్శనం చేసుకుంటారని, అనంతరం 12

0: కోట్లతో నిర్మించిన అనివేటి మండపం ఫేజ్ టూను, 12 కోట్లతో నిర్మించిన అధునాతన క్యూ కాంప్లెక్స్, 4 కోట్లతో నిర్మించిన శివదేవుని ఆలయ, 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమం గోపాలపురం ఎమ్మెల్యే బదిపాటి వెంకటరాజు, ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ రాజా ఎస్వి సుధాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. క్షీరా రామలింగేశ్వర స్వామిని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇంతి పాండ్యా శుక్రవారం స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేదాశీర్వాదం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ కుమార్, సీనియర్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, సీసీ ఇన్స్పెక్టర్ ప్రదీప్, రైల్వే స్టేషన్ మాస్టర్ సురేష్, ఈవో ఎం శ్రీనివాస్, చైర్మన్ విశాలరాము పాల్గొన్నారు. అలంపురం ట్రస్ట్ ఆసుపత్రికి ఈ నెల 10న విజయవాడ నుండి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ తీగల రమేష్ వస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కొల్లనవాడ పెదకృష్ణరాజు తెలిపారు. నరాలు, మెదడు తదితర సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తారన్నారు. అవసరమైన వారికి అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారని, ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెదకృష్ణరాజు కోరారు. కౌమార దశలో తగిన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని తడుకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ వెంకటలక్ష్మి అన్నారు. దువ్వ అంగన్వాడీలో కిశోర బాలికలకు వేసవి శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు వివరించారు. వేల్పూరు అంగన్వాడీలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఏసీఏ అంతర్జిల్లా మ్యాచ్ల కోసం అండర్ 16 బాలుర జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 13న నిర్వహిస్తామని సంఘం అధ్యకులు ఆదిత్యవర్మ, కార్యదర్శి వివిఎస్ఎం శ్రీనివాసరాజు తెలిపారు. ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు వ్యక్తిగత క్రికెట్ కిట్తో హాజరు కావాలని సూచించారు. సెప్టెంబర్ 1, 2010 లేదా ఆ తర్వాత జన్మించి 31 ఆగస్టు 2012 ముందు పుట్టిన క్రీడాకారులు అర్హులని తెలిపారు. జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తెలుగు ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడి మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542251117.

0: FM 90.4
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు, సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి,
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, మరీనటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంకి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.

రేలంగి జీవితంపై తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశాడు. నవ్వు ఏడుపు కలిస్తే సినిమా, ఏడుపు నవ్వు కలిస్తే జీవితం. సినిమాలో నవ్వులు ఏడుపులు అవి ఇన్ని అన్నీ ఉండాలి, అలానే జీవితంలోనూ అన్నీ ఉండాలి. నవరసాలు ఉంటే సినిమా, నవరసాలు ఉంటే జీవితం. బాగా డబ్బుండి దర్జాగా బ్రతకడం జీవితం కాదు, ఏమీ లేకుండా ఎప్పుడూ బాధపడటం జీవితం కాదు. జీవితానికి అర్థం అన్నీ ఉండాలి అని. అన్నీ ఉంటేనే బ్రతుకు అర్థవంతమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. రేలంగిలోని తాత్విక ధోరణికి ఈ ఉపమానమే గొప్ప తార్కాణం. షేక్స్పియర్ ప్రపంచాన్ని ఒక నాటక రంగంతో పోల్చాడు, రేలంగి జీవితాన్ని సినిమాతో పోల్చాడు. కళాకారులందరిలో అంతో ఇంతో వైరాగ్య భావన ఉంటుంది, రేలంగిలోనూ ఈ వైరాగ్య ధోరణి బాగా ఉంది. అందుకు తార్కాణం పునరుక్తి అయినా రేలంగి ఆరుద్రతో అన్న మాటల్ని చెప్పుకోవాలి. ఆరుద్ర ఒక పత్రిక కోసం రేలంగిని ఇంటర్వ్యూ చేయడం కోసం అతని దగ్గరికెళ్లాడు. మరప్పటికీ రేలంగి వెలుగులోకొచ్చాడు. ఆరుద్రబాబు, మీ చలువ వల్ల చుక్కల పర్వతం మోకాళ్ల పర్వతం ఎక్కసా, ఇక గుళ్ళోకెళ్లడం దైవదర్శనం తరివాయి అంటూ తన జీవితాన్ని గురించి ఓ నాలుగు మాటల్లో చెప్పాడు. మరి ఆ మాటలు వినగాని ఆరుద్రకి రేలంగి మీద ఎక్కడ లేని గౌరవం కలిగింది. ఎందుకంటే చాలా మంది తమ జీవితాన్ని నిరంతర యాత్రతో సరిపోల్చుకుంటారు, కాని రేలంగిలాగా తీర్థయాత్రతో ఉపక్రమించడం అరుదు. జీవితంలోని కష్టాలను కాలినడకన తిరుపతి కొండలెక్కడంతో పోల్చే వ్యక్తిని కవి కింద జమకట్టాలి, కాదంటే తాత్వికుడిగా పరిగణించాలి. హాస్య కళాకారుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం అంతరంతరాలలో సీరియస్నెస్, ఆ సీరియస్నెస్ తాత్వికత. చిత్రసీమలో రేలంగి సాధించిన ఘన విజయాన్ని గురించి, అతను అందుకున్న అత్యున్నత స్థితి గురించి సహనటుడు కాంతారావు ఈ విధంగా వివరించారు. ఇక ఆ రోజుల్లో చిత్రాంతంలో అంటే శుభం కార్డు పడటానికి ముందు వచ్చే చివరి డైలాగ్ ఎప్పుడు కమెడియందే అయి ఉండేది. హీరో హీరోయిన్లు ఎవరికీ ఆ ఛాన్స్ ఉండేది కాదు. ఆ రోజుల్లో హాస్య నటుడికి అంత ప్రాధాన్యం ఉండేది. హీరో హీరోయిన్లకి పాటలు ఉండనియండి, మాననీయండి, హాస్య నటుడికి మాత్రం ఒకటి రెండు పాటలు ఉండి తీరాల్సిందే. ప్రేక్షకుల అభీష్టం అది. పరమానందయ్య శిష్యులు చిత్రం తీసి నిర్మాతల స్థాయికి చేరడం వల్ల నాటి ప్రసిద్ధ హాస్య నటుడు కస్తూరి శివరావుకి భారీగా పారితోషికం ఇచ్చుకోవలసి వచ్చేది. చిన్న నిర్మాతలకి అది పెను భారంగా మారి శివరావు వాళ్ళకసలు అందుబాటులో లేకుండా పోయాడు. ఆ సమయంలో రేలంగి వారికి దిక్కయ్యాడు. అతను నిర్మాత స్థాయిని బట్టి ఎంత పారితోషికం ఇస్తే అంతే పుచ్చుకునేవాడు. డిమాండ్, చేయడం, పేచీ పెట్టడం, రెండు సినిమాలు హిట్ అవగానే రేటు హఠాత్తుగా పెంచేయడం వంటివి అతను చేసేవాడు కాదు. షూటింగ్కి ఎగ్గొట్టి నిర్మాతలకి అతను ఏనాడు కూడా ఇబ్బంది కలిగించలేదు. పంక్చువాలిటీ తప్పకుండా షూటింగ్ టైంకు ముందే స్టూడియోలో హాజరైపోయేవాడు. ఎలాంటి గొడవల్లోకి దిగకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఈ గుణం వల్లే రేలంగి అందరికీ ఆత్మీయుడు కాగలిగాడు. ఎన్టీ రామారావు గారికి ఏడాదిలో 10 పిక్చర్లుంటే నాగేశ్వరరావు గారికి సంవత్సరంలో 10 చిత్రాలుండేవి. అయితే రేలంగి ఆ ఉభయుల చిత్రాల్లో తప్పనిసరిగా ఉండవలసిన నటుడు కనుక అతనికి ఏడాదికి 20 చిత్రాలుండేవి. మరి ఇవే కాక జగ్గయ్య, రామశర్మ, బాలయ్య, అమర్నాథ్ వంటి వాళ్లు హీరోలుగా ఉన్న సినిమాల్లో కూడా అతను కంపల్సరీగా ఉండేవాడు. దాంతో చిత్రరంగానికి చెందిన నటీనటులందరికన్నా అతనికి ఎక్కువ చిత్రాలుండేవి. నేను నటించిన సాంఘిక చిత్రాల్లో రేలంగి కంపల్సరీగా ఉండేవాడు. మేం ఉభయులం కలిసి ఎదురీత, మైరావణ, శాంతినివాసం వంటి పలు చిత్రాల్లో నటించాం. ఆబాల గోపాలానికి రేలంగి సుపరిచితుడిగా మారాడు. అందుకు ఒక తార్కాణం ఇది. కొత్త సినిమా పోస్టర్ అంటిస్తున్నారు. అదేం సినిమా పోస్టర్ చూద్దామని స్కూల్కి వెళ్తున్న 5-6 చిన్నపిల్లలు అక్కడాగారు. ఆ పోస్టర్ను అంటించడం పూర్తిగానే హే అంటూ ఆనందంతో అరుస్తూ పోస్టర్ దగ్గరికి వెళ్లి దానిమీదనున్న నటీనటుల పేర్లను చదివారు. మరి ఆ పేర్లలో వాళ్ళకి రేలంగి అన్న అక్షరాలు కనిపించాయి. అవి కాస్త కనిపించగాని ఆ పిల్లలంతా గొల్లుమని నవ్వారు. ఆనందంతో హేయ్, రేలంగి ఉన్నాడు రోయ్ అంటూ కీరింతలు కొట్టారు. నిజానికి ఆ పోస్టర్ మీద రేలంగి పేరు మాత్రమే ఉంది, అతని బొమ్మ లేనేలేదు. అయితే ఏం, ఆ 3 అక్షరాలు చూసి చూడగాని పిల్లల మనస్సుల్లో రేలంగి రూపం కదిలి వారిని చక్కిలిగింతలు పెట్టింది. వాళ్ళు హాయిగా నవ్వారు. అది రేలంగి గొప్పతనం. కోడూరు శ్రీరామూర్తి గారు ఒక వ్యాసంలో ఇలా రాశారు. ఒక వస్తువు 6 రూపాయలకి డజన్

ఉండగా ఏ రెండు వస్తువులు కొన్నాడు. అదే వస్తువు డజను 7 రూపాయలుండగా బి ఒక వస్తువే కొన్నాడు అంటూ మా ఎకనమిక్ లెక్చరర్ డిమాండ్ షెడ్యూల్ గురించి పాఠం చెప్పుకుంటూ పోతున్నాడు. ఇక పాఠం చెప్పడం అయ్యాక స్టూడెంట్స్ ని ఉద్దేశించి, మరి మీ అందరికీ అర్థమైందా అని అడిగాడు. ఓ కొంటి కుర్రాడు ఓ జూ లకటక అని అనేసి తన ముఖం లెక్చరర్ కి కనబడకుండా డెస్క్ లో దాచేసుకున్నాడు. క్లాస్ లో విద్యార్థులందరూ ఫక్కు నవ్వారు. ఇక లెక్చరర్ కూడా వాళ్లతో పాటు నవ్వేశాడు. అబ్బాయి గోరు, ఆ రేలంగోడి ముఖం సూత్తేనే నవ్వొచ్చేస్తుందండి, మా పట్టుగా ఎట్టేస్తాడండి అంటాడు మా నౌకర్ అప్పన్న. అమ్మాయి, ఆ రేలంగిరి వాడి ముఖాన్ని చూస్తుంటేనే నవ్వు పుట్టుకొస్తుంది అంటారు మా పక్కింటి మామగారు మమ్మతో. మరి సినిమాలంటే ఎంత మాత్రం సహించని మా నాన్నగారు సహితం ఫీట్లు చేయకుండా శ్రమ పడకుండా ప్రేక్షకుల్ని నవ్వించడంలో రేలంగి తర్వాతే ఇంకెవరైనా అని అంటూ ఉంటారు. ఇది నిజం. ఆ కాలంలో స్టూడెంట్లు, శ్రామిక వర్గాలు, స్త్రీ పురుషులు, వృద్ధులు, పిల్లలు వంటి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఓ సినిమాని చూసేవాళ్లు. అలా చూడగలిగే స్థాయిలో ఉండేవి ఆ సినిమాలు. అందరికీ కావలసిన అంశాలు ఆ చిత్రంలో ఉండేవి. అందువలని రేలంగి ఇటు స్టూడెంట్లకి, అటు పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి అభిమాన పాత్రుడు కాగలిగాడు. దాదాపు 3 దశాబ్దాల కాలం చిత్ర పరిశ్రమలో రాణించాడు. 300 చిత్రాలకి పైగా నటించాడు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుణ్ణి హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తే అగ్రశ్రేణి హీరోయిన్లు వాళ్ల సరసన నటించడానికి భయపడతారు. ఫీల్డ్లో అట్టే డిమాండ్ లేని వాళ్లు మాత్రమే ఆ హీరోగా మారిన కమెడియన్ కి హీరోయిన్ గా నటిస్తారు. కానీ రేలంగికి జంటగా నటించడానికి సావిత్రి, అంజలీదేవి, జమున, కృష్ణకుమారి వంటి అగ్రనాయకులు ఆనాడు సంతోషంగా ముందుకొచ్చేవారు. రేలంగి మెయింటెన్స్ చేసిన స్థాయి అటువంటిది. హీరోని మించిన తెగింపుతో విలండన్ లోకి ప్రవేశించి హీరోని సైతం రక్షించగల సాహసి ఆనాటి కమెడియన్. మరింతకు ఉదాహరణగా ఇంటిగుట్టు, సెబాష్ రాముడు వంటి చిత్రాలను మనం చూడొచ్చు. లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నాం కదండి. మరిన్ని విశేషాలను తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: లెవెల్ ఏంటో నీకు.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు

దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాటలకి స్పందించని వారంటూ ఉండరు. మన మనసుని రంజింపచేసే శక్తి

0: మరి అలాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే పాటలు ప్రసారం చేస్తోంది మన రేడియో విష్ణు 90.4 అందించే ఆణిముత్యాలు కార్యక్రమం. సోమవారం నుంచి శుక్రవారం వరకు వినండి, మరి వినిపించండి.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
0: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఏ సంజీవి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కాంచన ప్రముఖ తారాగణంగా 1970లో విడుదలైన చిత్రం ధర్మదాత. ఈ చిత్రం నుంచి టిఆర్ జయదేవ్ పి సుశీల గాన చేసిన ఎవరివో నీవెవరివో పాట వింటారు. సాహిత్యం కోసరాజు, సంగీతం టి చలపతిరావు. ధర్మదాత చిత్రం నుంచి టిఆర్ జయదేవ్ పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎన్టీ రామారావు, బాలకృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో 1980లో వచ్చిన యాక్షన్ చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు. ఈ చిత్రం నుంచి అపూర్వ సహోదరులం అనే పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. రౌడీరాముడు, కొంటె కృష్ణుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట క్రాంతి కుమార్ దర్శకత్వంలో చిరంజీవి, సుమలత ముఖ్య తారాగణంగా 1984 విడుదలైన చిత్రం అగ్నిగుండం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కవ్వించే సాగర గీతం పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. మరి పాట విందామా?

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం. అగ్నిగుండం చుట్టు నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన కవ్వించే సాగర గీతం పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రామకృష్ణ ప్రభా జంటగా ఎన్ గోపాలకృష్ణ దర్శకత్వంలో 1977 విడుదలైన చిత్రం స్వర్గానికి నిచ్చెనలు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం నీ కళ్ళు చూశాను పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: స్వర్గానికి నిత్యంలో చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు మీరు వినబోయే పాట కృష్ణ జయప్రద ముఖ్య తారాగణంగా 1977 కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో అమృత ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన చిత్రం ఈనాటి బంధం ఏనాటిదో. ఈ చిత్రం నుంచి నేననుకున్నది కాదు, ఇది నేననుకున్నది కాదు పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీతాన్ని సి నారాయణరెడ్డి రచించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: ఈనాటి బంధం ఏనాడిదో చిత్రనుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణ విజయ నిర్మల దర్శకత్వంలో 1977 విడుదలైన చిత్రం పంచాయతీ. ఈ చిత్రం నుంచి నేనెవరో ఆమెవరో పాట వింటారు. కెవి మహదేవన్ స్వరాలు అందించగా ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
3: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: FM 90.4
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్

0: ప్రిన్సెస్ రెస్టారెంట్, ఆలూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్కేదయ. క్రీడల్లో ఛాంపియన్, కానీ గాయాలు ముందుకు సాగనివ్వలేదు. నచ్చిన చదువుకు ఇంట్లో వాళ్ళ నుంచి అంగీకారం దొరకలేదు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి మరీ నచ్చిన కెరీర్లోకి అడుగు పెడితే అక్కడ ఎన్నో సవాళ్ళు. ఇవి చాలవు 17 ఏళ్ల అమ్మాయిని నిరాశలోకి నెట్టేయడానికి. కానీ ఆమె అలా కాదు, తట్టుకొని నిలబడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మరో అడుగు ముందుకు వేసి 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆమె ఆష్కా గరాడియా. ఆమె స్ఫూర్తి ప్రయాణమేంటో తెలుసుకుందాం. 18 ఏళ్ల విజయవంతమైన కెరీర్, బుల్లి తెర నటిగా ఎంతో గుర్తింపు, అందుకున్న అవార్డులకు కొదవలేదు. అయినా నటనకు దూరం అవుతున్నానని చెప్పి షాక్ ఇచ్చారు ఆష్కా. అందుకు తను చెప్పిన కారణం, ఇకపై వ్యాపారంపై దృష్టి పెట్టాలనుకుంటున్నా అనే. బుడుబడి అడుగులు వేస్తున్న సంస్థ, దానికోసం కెరీర్ పాడు చేసుకుంటావా అని ఎంతోమంది వారించినా ఆష్కా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈమెది అహ్మదాబాద్. చదువులోనే కాదు, ఆటల్లోనూ ముందే. అన్ని రకాల ఆటలు ఆడేది, కబడ్డీ U16 నేషనల్ ఛాంపియన్ కూడా. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్న తరుణంలో ఫ్రాక్చర్లు అయ్యాయి, దీంతో ఆటలను పక్కన పెట్టక తప్పలేదు. ఆష్కాకి క్రిమినల్ సైకాలజీ చదవాలని ఉండేది, కానీ ఇంట్లో వాళ్ళు వారించారు. దీంతో తన దృష్టి ఆస్ట్రానమీ వైపు మళ్ళింది. టెలిస్కోప్ తెచ్చుకొని దాంట్లో నుంచి చుక్కలను చూడడం ఆమెకు వ్యాపకం. నక్షత్రాలను తాకొచ్చని ఏవియేషన్ కోర్సు ఎంచుకున్నారు. ఆ సమయంలోనే ఆష్కాకి మోడలింగ్ అవకాశం వచ్చింది. మేకప్, కెమెరాల మధ్య పనిచేయడం తనకు బాగా నచ్చాయి. దీనిలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్తో చదువుకునే అవకాశాన్ని పక్కన పెట్టి వెళుతున్నారని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చదువుని కొనసాగిస్తానని చెప్పడంతో చివరకు దిగివచ్చారు. అలా 17 ఏళ్ల వయసులో ఒంటరిగా ముంబైకి ప్రయాణమయ్యారు. పెయింటింగ్ గెస్ట్గా ఉంటూ అవకాశాల కోసం వెతికారు. అప్పుడే అదెంత కష్టమో ఆమెకు అర్థమైంది. ఏది సులువుగా రాదు, ఓపిక్గా ప్రయత్నిస్తూ వెళ్ళాలి అనే తత్వం ఆష్కాది. కొన్నాళ్లకు టీవీ సీరియల్ అవకాశం వచ్చింది, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా నచ్చిన పాత్రనల్లా చేసుకుంటూ వెళ్లారు. కుసుమ్ సీరియల్తో గుర్తింపు వచ్చింది, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. 18 ఏళ్లలో 23 సీరియల్స్, కొన్నిటికి నిర్మాత కూడా. ఓ మిఠాయిల సంస్థని ప్రారంభించారు. ఎమ్మీ అవార్డులకు 2 సార్లు జ్యూరీగాను పనిచేశారు. అయినా ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న కళ ఆమెను వెంటాడేది. ఏ వయసులో బుర్రలో నాటుకుందో తెలియదు, కానీ వ్యాపారవేత్త అవ్వాలని బలంగా ఉండేది. ఓ రోజు ఎప్పటిలాగే సెట్కొచ్చి మేకప్ వేయించుకుంటున్నా. హీరోయిన్, ప్రతినాయక, మహారాణి ఇలా ఎన్నో పాత్రలు చేశా. వైవిధ్యం మొదలయ్యేది మేకప్తోనే. ఒక అమ్మాయిలోని వివిధ కోణాలను చూపించాలన్నా, అందాన్ని ఆత్మవిశ్వాసాన్ని బయటకు తేవాలన్నా మేకప్ది ప్రధాన పాత్ర కదా. దీనికి సంబంధించి ఏదైనా చేస్తే అన్న ఆలోచన వచ్చింది అంటారు ఆష్కా. తన ఆలోచనను స్నేహితులు ప్రియాంక్, అశుతోష్లతో పంచుకుంటే వాళ్ళు చేయి కలిపారు. అలా 2018లో తన ఇంట్లో హాల్లో రెనీ కాస్మెటిక్స్ ప్రారంభమయ్యాయి. బాగా పరిశోధన చేశాక 2020లో తన తొలి ఉత్పత్తి ఐ ల్యాషెస్ని మార్కెట్లోకి ప్రవేశపెడితే విజయవంతమైంది. ఆపై తీసుకొచ్చిన 5-in-1 PH లిప్స్టిక్లకి ఆదరణ వచ్చింది. సహజ లుక్నివ్వాలి, ఖర్చు తక్కువ, తీసుకువెళ్లేందుకు అనువుగా ఉండాలి. పరిశోధనలో నేను కనుగొన్న విషయాలివి. ఇంకా జంతు అవశేషాలు, పారాబెన్స్ లేని వాటిని ప్రాధాన్యమిచ్చి యువతను మా వీగన్ ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి అనే ఆష్కా 200కు పైగా రకాలను తీసుకువచ్చారు. ఈ కామర్స్ వేదికతో పాటు ఆఫ్లైన్ స్టోర్లలోనూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. సంస్థ డైరెక్టరే కాదు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా తన ఆలోచనలతో పెట్టుబడులను ఆకర్షించారు. సంస్థను 830 కోట్ల రూపాయలకు చేర్చారు. నాపై నాకు నమ్మకం ఉంది కాబట్టే కెరీర్ని పక్కన పెట్టా. సంస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నా అంటున్న ఆష్కాను చూసి మనం స్ఫూర్తి చెందాల్సింది ఎక్కువే కదా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సహోద్యోగులు, స్నేహితులు, బంధువులు ఇలా ఎవ్వరు ఏర్పాటు చేసే పార్టీ అయినా సరే దానికి హాజరైనప్పుడు మనం దృష్టి పెట్టే మొదటి అంశం ఎలా తయారవ్వాలనే. కానీ అలాంటి సందర్భాల్లో మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని పరిగణించాలి. ఎవరితో మాట్లాడుతున్నా సరే మీ సంభాషణ అంతా సాధారణ విషయాలకు సంబంధించి ఉండాలి. అంతే తప్ప ఎదుటివారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలనుకోవడం, కులమతాలు లేదా రాజకీయాలకు సంబంధించిన అంశాల జోలికి వెళ్ళకూడదు. వివాదాస్పద విషయాలను పార్టీలో వీలైనంత వరకు ప్రస్తావించకపోవడమే మంచిది. అనవసర వాదనలు మొదలవుతాయి కాబట్టి అభిరుచులు, సినిమాలు, ఫ్యాషన్లు తదితరాలపై చర్చిస్తే మంచిది. సహోద్యోగులంతా ఓ చోట కలిసినప్పుడు ఏవో ఒక ఊహాగానాలు సాధారణం. అవి ఎదుటివారిని అనవసరంగా నిందల పాలు చేసేలా ఉండకూడదు. ఆఫీస్ పార్టీల్లో నెట్వర్క్ని పెంచుకోవడానికి, కుదిరితే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇలాంటి పార్టీలను సద్వినియోగం చేసుకోవాలి. పార్టీకి ఆహ్వానించింది ఎంత సన్నిహితులైనా సరే వీలైనంత వరకు మీ వెంట అదనంగా కొత్త వ్యక్తిని తీసుకువెళ్ళకపోవడమే మంచిది. మీరు వాళ్లతోనే ఉండాల్సి వస్తుంది. దాంతో మీకు చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఒకవేళ మరీ తప్పనిసరి అయితే ఆతిథ్యం ఇచ్చేవారి అనుమతి ముందే తీసుకోవడం మంచిది. మీరు వెళ్ళేది ఆఫీస్ పార్టీ అయితే సహోద్యోగులు ఎంత సన్నిహితులైనా సరే వీలైనంత వరకు ఆఫీస్ విషయాలు చర్చకు తీసుకురావడం, అతిగా జోకులు వేయడం లాంటివి చేయకూడదు. మీరు వెళ్ళే కొత్తవారితో పరిచయాలు పెంచుకోవడం సహజం. అలాంటప్పుడు వారిని అంటిపెట్టుకొని వివరాల సేకరణలో పడిపోవడం వల్ల మీ సాటి సహోద్యోగులతో సరదాగా గడిపే అపురూప అవకాశాన్ని కోల్పోతారు. ఓకే లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH, ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం

0: ఏరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఈ రోజు మహిళలో ఉల్లి రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉల్లి రైస్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 4, బియ్యం కప్పు, కారం 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడ, యాలకులు 2, లవంగాలు 2, ఆవాలు 1/2 టీ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు, నూనె తగినంత. ఉల్లి రైస్ తయారు చేసుకునే విధానం: ప్రెషర్ ప్యాన్లో నూనె వేసి కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, కడిగిన బియ్యం వేసి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. అంతే అండి ఉల్లి రైస్ తయారు చేసుకునే విధానం. మరి ఈరోజు మహిళల్లో కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. తిరిగి ప్రసారమయ్యే మహిళలు మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4, సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే ఉదయ.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి ఇవాల్టి ఆయుష్మాన్ భవలో నేనైతే మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ ఆర్జే సృజిత. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మరి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ అయితే నిద్ర సరిపోకపోవడం. మరి అలాంటి వాటికి అసలు కారణాలు ఏంటి, మరియు అలా నిద్రలేమి సమస్యకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే ఇవాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యకి బోలెడన్ని కారణాలున్నాయి. త్వరగా పడుకుని త్వరగా లేవడం ఆరోగ్యానికి మంచిదని చిన్న పిల్లలకు చెప్పే పాఠమే కాదు, వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన సైన్స్ పరిశోధన కూడా. గ్లోబల్ వెల్నెస్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం నిద్రకి ప్రధాన అవసరం అదే. మన భౌతిక, మానసిక, ప్రవర్తనాపరమైన అలవాట్లన్నీ వెలుగు చీకట్ల ఆధారంగా 24 గంటల సమయ చక్రానికి అనుగుణంగా ఉంటాయి. దాన్ని సర్కాడియన్ రిధమ్ అని అంటారంట. మరి ఈ రిధమ్ ని నియంత్రించే కణయంత్రంగంపై అధ్యయనం చేశారు 3 పరిశోధకులు, జెఫ్రీ సి హాల్, ముఖేష్ రోస్బాష్, ముఖేష్ డబ్ల్యూ ఎంగ్. పండ్ల మీద వాళ్ళే చిన్న ఈగల మీద పరిశోధనం చేసి పిఈఆర్ అనే ఒక ప్రోటీన్ ని నిత్యం నియంత్రిస్తూ వాటిలో సర్కాడియన్ రిధమ్ కి కారణమవుతున్న జన్యువుని వాళ్ళు కనిపెట్టారు. మరి ఆ ప్రోటీన్ రాత్రిపూట మాత్రమే కణాల్లో చేరి పగలు కరిగిపోతుందట. మన శరీరంలోనూ అలాగే సూర్యు నుంచి వచ్చే సహజమైన నీలికాంతు రంగు మెలిటోనిన్ పై

ఇలాంటి సహజ గడియారాలు ఎన్నో మన డిఎన్ఏలో ఉన్నాయి. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు, శరీరం లోపలి అవయవాలన్నీ కూడా ఈ సర్కాడియన్ రిధంలో భాగమే. అసలు మనిషి మనుగడలోనే సూర్యుడి పాత్ర కీలకం. ప్రతి పనికి సూర్యుడి వెలుతురుతో లింక్ ఉంటుంది. అలాంటిది పట్టణీకరణ ఉద్యోగాలు మనిషిని 4 గోడల మధ్యకి పరిమితం చేసి సహజ కాంతికి దూరం చేస్తున్నాయి. కృత్రిమ వెలుగుల మధ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొత్తంగా ఈ సర్కాడియన్ రిధంని తలకిందులు చేసేస్తుంది. ఇక మిగిలిన కారణాలు ఏంటంటారా, మనం స్వయంగా చేసుకుంటున్న అలవాట్లే. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారిలో స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర అయితే సరిగ్గా పట్టదండి. మంచం మీద కూర్చుని టీవీ చూడడం, ల్యాప్టాప్ తో పనిచేయడం, ఫోన్ వాడడం వల్ల వాటి నుంచి వెలువడే నీలికాంతి మెలటోనిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరోపక్క ఇవన్నీ మెదడుని కూడా అయోమయంలోకి నెడుతున్నాయి. ఇప్పటి వరకు మంచాన్ని నిద్రని అనుసంధానం చేసుకున్న మెదడు మంచం మీద పడుకోగానే నిద్రకు తగిన సూచనలు పంపేది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పనిచేయం మొదలు పెడుతున్నామో అప్పుడు మెదడు కూడా నిద్రని మర్చిపోయి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడడం మొదలు పెడుతుంది. కొందరు రాత్రిపూట చురుగ్గా ఉండి ఎంత పనైనా చేస్తారు, పగలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావచ్చు. మరి అలాంటప్పుడు వైద్యులకు చూపించుకుని సమస్య ఏమిటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్యకి అసలైన కారణాలేంటో మరి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి, దానికి గల కారణాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో భాగంగానే నిద్రే కదా, ఒక రోజు పోకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళు అర్జెంటుగా అభిప్రాయాన్ని మార్చుకోవాలండి. రోజుల తరబడి నిద్రపోకుండా ఉండడం అంటే చేతుల మృత్యుదేవతను ఆహ్వానించడమేనట. చైనాకి చెందిన ఒక యువకుడు వరుసగా 11 రోజుల పాటు నిద్రపోకుండా ఫుట్బాల్ మ్యాచ్ చూసి పడుకుని నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. రాత్రింబగళ్ళు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉద్యోగాలు ప్రాణాలు కోల్పోయే ఘటనలు జపాన్ లో చాలా జరిగాయి. నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలమనేది మనిషిని బట్టి మారుతుంది. ఏ అవయవం ముందుగా విఫలమై మరణానికి దారితీస్తుందన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నిద్రపోకుండా రోజుల తరబడి అలాగే ఉంటే శరీరంలోని అన్ని భాగాలు ఒత్తిడికి లోనవుతాయి, బీపీ పెరుగుతుంది, శరీరం లోపల ఉష్ణోగ్రతలు పడిపోతాయి, దాంతో మరణం సంభవిస్తుంది. ప్రాణాలతో చెలగాటం కాబట్టి పరిశోధకులు నిద్రలేమి ప్రభావం గురించి మనుషుల మీద ప్రయోగాలు చెయ్యరు. ఎలుకల మీద చేసిన పరిశోధనల ఆధారంగానే ఎన్నో విషయాలు తెలుసుకుని జరిగిన సంఘటనలకు అన్వయించడం ద్వారా వాటిని నిర్ధారించుకున్నారు. ఆ విధంగా చూస్తే 17 గంటలు ఏకబిగన నిద్రపోకుండా ఉంటే ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, కంటికి చేతికి మధ్య సమన్వయం చెడుతుంది, అలసట చిరాకు కలిసి శరీరాన్ని ఒకలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తాయి, చెవులు కూడా వినిపించవు. వారమంతా తక్కువగా నిద్రపోయి సెలవు రోజున ఎక్కువ నిద్రపోవడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకుందాం అనుకోవడం అయితే చాలా తప్పు ఆలోచన. నిద్రకి సంబంధించి ఏ రోజు లెక్క ఆ రోజుదే, ఒక రోజైనా 2 రోజులైనా తగ్గిన నిద్ర తాలూకు నష్టం జరిగిపోతుంది. చర్మం మరమ్మత్తులు చేసుకోలేకపోవడంతో ముడతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తాయి. నిద్ర తగ్గితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు, మొత్తంగా ఆయుష్య తగ్గిపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే పోరాడే శక్తి 70% క్షీణిస్తుంది. ఆకలి పెరుగుతుంది, ఏది పడితే అది తిని బరువు పెరుగుతారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అల్జీమర్ సమస్య కూడా పెరుగుతుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన పెరిగి అనుబంధాల మీద, విధి నిర్వహణ మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు పెరిగి దానివల్ల స్ట్రెస్ బెల్లీగా వ్యవహరించే పొత్తి కడుపు దగ్గర పొట్ట పెరుగుతుంది. అది మధుమేహము, గుండె జబ్బుల రిస్క్ ని పెంచుతుంది. హార్మోన్ల మధ్య సమతౌల్యము దెబ్బతింటుంది. లిజనర్స్, మరి ఇప్పుడు దాకా సరిగ్గా నిద్రపోకపోతే వచ్చే సమస్యల గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే రాబోతుంది, విని ఆనందించండి.
4: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: أصل التجادل.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo, infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలు

0: తోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిజనర్స్, మరి నిద్రలేమి సమస్య గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, మరి అందులో భాగంగానే నిద్రపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలటండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నిద్ర వచ్చే వరకు పట్టపగల్లా వెలిగే లైట్లను తగ్గించుకోవాలి. 10 నిద్రపోవాలనుకుంటే 8:30 లోపలే భోజనం చేసి నెమ్మదిగా శరీరాన్ని మనసుని నిద్రకు సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా గడపాలి. సాయంత్రం తర్వాత కాఫీలు, టీలు, మద్యము తాగకూడదు. పడక గదిలోకి టీవీ, ఫోన్ లాంటివి తీసుకెళ్లకూడదు. మధ్యాహ్నం 1/2 కన్నా ఎక్కువ పడుకోకూడదు. మంచం ఎక్కాక రేపటి పనుల గురించి అస్సలు ఆలోచించకూడదు. పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు అసలు చేయకూడదు. నిద్ర మాత్రం అలవాటు చేసుకోకూడదు. నిద్ర దేవతని ఆహ్వానించే అలవాట్లివి. త్వరగా లేచి త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే శరీరం సర్కాడియన్ రిధంకి అలవాటు పడుతుంది. రోజు 1/2 వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎండలో కాసేపు తప్పనిసరిగా గడపాలి. ఇంట్లో తలుపులు, కిటికీలు తెరిచి సహజమైన వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. షిఫ్టుల్లో పనిచేసే వారు నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 10 పవర్ నాప్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మందరంగా ఉండే సంగీతం, మంచి పుస్తకం హాయిగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. భోజనం త్వరగా చేసి కావాలంటే పడుకునే ముందు అరటిపండు, పాలు తీసుకోవచ్చు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల కొందరికి నిద్ర బాగా పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నిద్రకు సంబంధించిన పరికరాలపై జరుగుతున్న 100,000 కోట్ల రూపాయల వ్యాపారం సమస్య తీవ్రతకి నిదర్శనం. కేవలం స్మార్ట్ లైట్లు, సహజ వెలుతురు లాంటి వెలుగునిచ్చే కృత్రిమ లైట్లు మార్కెట్ విలువ 30,000 కోట్ల దాకా ఉంటుందని నిపుణుల అంచనా. సమస్య తీవ్రతను వెల్లడిస్తున్న మరికొన్ని విషయాలు. బెంగళూరుకి చెందిన వేక్ఫిట్ అనే కంపెనీ గ్రేట్ ఇండియన్ స్క్రీప్ స్లోట్ కార్డ్ పేరుతో ఏటా నిద్రపై తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ ఉంటుంది. గతేడాది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది కరోనా వల్ల తమ నిద్ర దెబ్బతిందని చెప్పారు. ప్రతి 5 ఒకరు నిద్ర పట్టని సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. 90 నిద్ర మధ్యలో లేచి కూర్చుంటున్నామన్నారు. 30% పొద్దున నిద్రలేచాక తీవ్ర అలసటగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల డిమాండ్ 70% వరకు పెరిగింది. మధుమేహాల్లో 50% శ్వాసలో అవరోధాల వల్ల నిద్ర దెబ్బతినే స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. 92 ఫోన్ చేత్తో పట్టుకుని పడుకుంటుండగా 54 అర్ధరాత్రి వరకు ఫోన్లో సినిమాలు చూస్తూనో వీడియో గేములతోనో గడుపుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితులు రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లారక ఎవరూ లేపకుండానే అలారంతో పని లేకుండా నిద్రలేస్తున్నారంటే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేనట్లే. సో లిజనర్స్, మరి ఇదండి నిద్రలేమి వల్ల వచ్చే కలిగే సమస్యలు, దానికి గల కారణాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4 సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
0: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
1: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
0: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
1: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
3: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు

0: గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగానూ అనవసరంగానూ వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లోలానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
0: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ వ్రెళ్లల్లా కాకుండా గోధుమ వ్రెళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రెళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
2: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులి, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
0: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ నూడుల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
0: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చేయవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
0: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో, గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ, ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో

0: శక్తులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు, సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
1: ఈ సంబంధి మెమొరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేక్, బంక్వెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.
2: దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ, దిగులు

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై

ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో రసాయనాల వాడకం మనిషి జీవితానికి నరకం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా రసాయనాల వాడకం అధికమవుతోంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 100,000 సింథటిక్ రసాయనాలు వాడుతున్నట్లు పరిశోధనలు వెల్లడైంది. అంతేకాదు, ఏటా మరో 1,000 రసాయనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. రసాయనాలు వాడుతున్నారే తప్ప మనిషి

ఆదరణ మనిషి ఆరోగ్యానికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయన్న సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఉత్తర అమెరికా, ఉత్తర ఐరోపా దేశాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడే ఈ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఆసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో తక్కువగా ఉంది. ప్లాస్టిక్ వస్తువులు, గోళ్ల రంగు, అలంకరణ వస్తువుల తయారీలో డైబ్యూటైల్ పెదలేట్ రసాయనాలు వాడతారు. బట్టల సబ్బులు, పురుగు మందుల తయారీల్లో అల్కిఫినాల్స్ కు చెందిన నానిల్ ఫినాల్ వాడతారు. టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్లేమ్ రిటార్డెంట్స్ కు చెందిన పాలీప్రామ్నిటిక్ డెఫినైల్ ఈథర్ రసాయనాలు వాడతారు. స్టవ్లు, హీటర్లు, సిగరెట్లు, బహిరంగ ప్రదేశాల్లో విడుదలయ్యే పొగ, ఆటోల ద్వారా వచ్చే పొగ ద్వారా పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కు చెందిన బెంజో పైరెన్ విడుదలవుతుంది. పాతబడిన ఎలక్ట్రిక్ సామాన్లు వాడటం వల్ల పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ రసాయనాలు విడుదలవుతాయి. గృహాల్లో బొద్దింకలు, ఈగలు, దోమలు, ఎలుకలు, బల్లులు, సాలెపులుగుల నివారణకు డీడిటీ క్లోరిడైన్ రసాయనాలు వాడుతున్నారు. 2002లో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ రేటు ఏ విధంగా ఉందో చూద్దాం. ఉత్తర అమెరికాలో 100 మందిలో 99 మందికి, పశ్చిమ ఐరోపా దేశాల్లో 84 మందికి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 84 మందికి, ఉత్తర ఐరోపా దేశాల్లో 82 మందికి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 84 మందికి, ఉత్తర ఐరోపా దేశాల్లో 82 మందికి, జపాన్లో 32 మందికి, చైనాలో 18 మందికి, మధ్య ఆఫ్రికాలో 16 మందికి ఈ వ్యాధి సోకినట్లు గణాంకాలు చెప్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో మందుల తయారీ కంపెనీల నుండి విడుదలవుతున్న రసాయనాలు కాలుష్యకారకాలవుతున్నాయి. సొలాయూర్ గ్రామంలో ఉన్న స్పెర్లింగ్ బయోటెక్ నుండి జిలెటెన్ డి కాల్షియం ఫాస్ఫేట్ విడుదలవుతున్నాయి. జంతువుల ఎముకలను ఈ కర్మాగారంలో శుభ్రం చేయడానికి శానిల్ల డ్యామ్ నుండి నీటిని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు విద్యుత్ బోర్డులో ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ కు ఒప్పందం కుదిరింది. ఈ కర్మాగారం ద్వారా రోజుకి 5000 లీటర్ల కలుషిత రసాయనాలు విడుదలవుతున్నాయని తోడా జాతి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కర్మాగారం దగ్గర్లో దాదాపు 10,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రసాయనాలు పచ్చిక బయళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. తోడా జాతి ప్రజలు గేదెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. గేదెలకు పచ్చిక లేకపోవడం వల్ల అక్కడ వారి జీవన విధానం ప్రశ్నార్థకంగా మారింది. నార్వేకి చెందిన ఒక నౌక తమ జలాల్లోకి ప్రవేశించడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నౌకలో 2500 యాస్బెస్టాస్ రసాయనం ఉన్నందువల్ల బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తల సంఘం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. హాజీ లోక్మన్ హాకీ అనే వ్యాపారవేత్త ఈ నౌకను $12 మిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాని ఆయన కోరిక ఫలించలేదు. నౌకలోని యాస్బెస్టాస్ రసాయనం పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని, ప్రజలకు వ్యాధులు కలుగజేస్తాయని నౌకా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఎరువులు, క్రిమి సంహారకాలు, పురుగు మందులు, కాస్మెటిక్స్ మనిషి శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. మ్యాంగనీస్, పాదరసం లోహాల ప్రభావం వల్ల మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 15 జిల్లాల్లోని భూగర్భ జిల్లాల్లో ఆర్సెనిక్ ఉంటోంది. అక్కడి ప్రభుత్వ అంచనాల ప్రకారం 45 లక్షల మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. 1991లో జాదర్పూర్ విశ్వవిద్యాలయం పరిశోధనలో మాల్డా జిల్లాలోని ఒక బోర్ బావిలో దాదాపు 140 కిలోల ఆర్సెనిక్ బయటపడినట్లు తెలిసింది. ఉదయం లేచిన దగ్గర నుండి రసాయనాలు వాడకం లేకుండా రోజు గడవటం లేదు. టూత్పేస్ట్ దగ్గర నుండి కాటుక, తిలకం, గోళ్లరంగు, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, షాంపూ, హెయిర్ డై, సబ్బులు, డియోడరెంట్, ఆఫ్టర్ షేవ్, షేవింగ్ క్రీమ్ వంటి సాధనాలు మనిషి చర్మ సౌందర్యం కోసం నిత్యం వాడుతున్నారు. కాస్మెటిక్స్ హైడ్ ఒరిజినాలిటీ సౌందర్య సాధనాలు సహజత్వాన్ని కప్పేస్తాయి అన్న మాటల్లో ఎంతో వాస్తవం ఉంది. శరీరంలోని ఏ అవయవం కోసం వాడినా అది వినాశకారే అవుతుందనే సత్యాన్ని గ్రహించినా వాటి నుంచి దూరంగా ఉండలేకపోతున్నాడు మనిషి. ఫార్మల్డిహైడ్, ఆల్కహాల్, అల్యూమినియం, జింక్, జర్కోనియం ఈ కాస్మెటిక్స్ లో ఉంటాయి. ఇవి వాడటం వల్ల చర్మంపై స్వేదరంధ్రాలు ముసుకుపోతాయి. శరీరం అలసట చెందినప్పుడు వచ్చే చెమట వెలుపలికి పోకుండా ఈ లేపనాలు నివారిస్తాయి. తద్వారా మలినాలు శరీరంలోనే ఉండిపోవటం వల్ల శరీరం ఒక డస్ట్బిన్ గా మారిపోతుంది. వ్యాధులు త్వరగా వస్తాయి. ఇవి తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మందులు వాడక తప్పడం లేదు. ఇక చర్మ సౌందర్య సాధనాలు వాడటం వల్ల దురదలు, దద్దులు, కళ్ళమంటలు, ఎలర్జీ, ఇరిటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు చౌకగా దొరుకుతున్నాయని తక్కువ రకం వస్తువులు వాడటం వల్ల ప్రమాదాలు మరీ దగ్గరవుతున్నాయి. తల వెంట్రుకలు తెల్లబడితే రంగులు వేస్తున్నారు. కొందరికి ఇది సరిపడక తలలో ఎలర్జీ వస్తోంది. మెదడులోకి రసాయనాలు ఇంకి నరాలు, కళ్లకు సంబంధించి

కూడా వ్యాధులొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు పూర్తిగా రాలిపోయి ప్రమాదం కూడా ఉంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా ఉంటుంది. తేనెటీగలు, సీతాకొక చిలుకలు, గబ్బిలాలు, కోతులు, ఉడతలు చెట్ల కొమ్మలపై ఎగురుతూ పుప్పొడి వాహకాలుగా ఉపయోగపడుతున్నాయి. అందుకే వాటిని పాలినేటర్స్ అంటారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇటీవల కాలంలో తేనెటీగలు బాగా తగ్గిపోయాయి. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల్లో గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇందువల్ల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అంతరించిపోతున్నాయి. కోస్తరికాలు, చిరుకప్పలు, ఉభయచరాలు ఇటీవల పర్యావరణ మార్పుల వల్ల మరణించాయి. ఆస్ట్రేలియా, పనామా, అమెరికా ప్రాంతాల్లో 20 రకాల కప్ప జాతులు అంతరించిపోయాయి. వీటి గురించి మున్ముందు జంతు శాస్త్రంలో పాఠాలుగా చదువుకోవలసిందే తప్ప కంటికి కనబడని పరిస్థితి ఏర్పడింది. 1970 తరువాత రసాయనాల వాడకం వల్ల ప్రపంచం మొత్తం మీద 1/3 సహజ సంపద అంతరించిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రసాయనాల వాడకం తగ్గిస్తేనే పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుంది. సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలను, సుగంధ మొక్కలను సౌందర్య సాధనాలుగా వాడుకోవాలి. ఆయుర్వేద గుణాలున్న మొక్కలను నిత్య జీవితంలో వాడటాన్ని అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు రసాయనాలు, కాస్మెటిక్స్ వాడకం తగ్గిస్తే పర్యావరణం కలుషితం అవదు, ఆరోగ్యం చెడదు. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో రసాయనాల వాడకం మనిషి జీవితానికి నరకం అనే అంశం గురించి విన్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకొస్తుంది మీ విజయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: స్పెషాలిటీ క్లినిక్
1: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 56

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి విత్ మీ ఆర్జే జ్వాల. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ యువర్ ఆర్జే జ్వాల. లిజనర్స్, ఈనాటి అది సంగతి కార్యక్రమం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకైతే వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వాటి గురించి తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించే మామిడి పండ్లు.
1: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
3: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
3: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, ఈనాటి అది సంగతి కార్యక్రమంలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మొదటిగా అయితే వెదురు ఒక లోహంగా మారిందంట, అదేంటో తెలుసుకుందాం. సంతృప్తి పనికిరాదు, ఇది చాలు అనుకుంటే కొత్తది ఏది రాదు. ల్యాండ్లైన్ చాలు అనుకుంటే సెల్ ఫోన్ వచ్చేదా, అలాగే సైకిల్ చాలు అనుకుంటే మోటార్ సైకిల్ వచ్చేదా. వెదురు కుర్చీలు, మంచాలు, సోఫాలు చాలు అనుకుంటే ఇప్పుడు వెదురే ఒక లోహంగా మారేదా? అవును, వెదురు ఇప్పుడు లోహంగానే మారిపోయిందనొచ్చు. దీన్ని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. వెదురు నారతో తువ్వాళ్ళు, సాక్సులు తయారు చేస్తున్నారు.

ఈత దుస్తుల్లోనూ లైనింగ్ గాను వాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు పీల్చవు కాబట్టి. ప్రముఖ కంపెనీ అయిన ఎస్ఎస్ ఏకంగా నోట్బుక్ బాడీకి మెటల్ షీల్డ్ కి బదులుగా వెదురునే ఉపయోగిస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే తొలిసారిగా వెదురుతో స్మార్ట్ ఫోన్ ని తయారు చేసింది యూకేకి చెందిన క్రియేటివ్ సంస్థ. ఈ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన గుచ్చి ఒక హ్యాండ్ బ్యాగ్ ని కూడా తయారు చేసింది. మన దేశంలో దీని ఖరీదు సుమారు 2 లక్షలు. నేషనల్ మిషన్ ఆన్ బ్యాంబో అప్లికేషన్స్ మన దేశంలో వెదురు వాడకాన్ని చాన్నాళ్లుగా ప్రోత్సహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ఔత్సాహిక కళాకారులతో కలిసి ఎన్నో ఆవిష్కరణలు చేస్తోంది. వీళ్ళు బ్యాంబో మ్యాట్ బోర్డులను కూడా తయారు చేశారు. అలాగే టైల్స్ ను కూడా రూపొందించారు. సిక్కిం, అండమాన్, నికోబార్ ప్రాంతాల్లో అయితే ఏకంగా వెదురు షీట్లతో ఇళ్లనే నిర్మించారు. ఇవి భూకంపాలను తట్టుకుంటాయి. ఈ ఇళ్లపై 3 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయినా, అలాగే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా తట్టుకుంటాయి. భాగస్వాములతో కలిసి సియాచిన్ లో భారత సైన్యం కోసం కొన్ని ఇళ్లు కూడా నిర్మించాం. ఇవి పూర్తిగా వెదురుతో తయారు చేసినవి అని చెబుతున్నారు ఎస్ఎంబీఏకి చెందిన అసీం నయ్యర్. ఢిల్లీలో ఉన్న ఎస్ఎంబీఏ కార్యాలయం కూడా మొత్తం వెదురుతో నిర్మితమైంది. బ్యాండెడ్, సోలార్ కుక్కర్, సోలార్ స్టవ్, సోలార్ లైట్లు ఇలాంటి వాటిని వెదురుతోనే తయారు చేశారు. మన దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వెదురుతో తయారైన సామాగ్రిని ఉపయోగించి ఇళ్లను నిర్మించుకోవడం ఎంతో లాభదాయకం, అలాగే సౌకర్యం అంటున్నారు ముంబైకి చెందిన ఒక డిజైనర్. ఢిల్లీకి చెందిన మరొక డిజైనర్ రేవతి కామత్ గారు అయితే ఏకంగా ఒక ఇంటినే నిర్మించారు. అహ్మదాబాద్కి చెందిన ఒక సంస్థ కూడా వెదురుతో ఎన్నో రకాల పరికరాలను తయారు చేస్తోంది. ఇంటికి అవసరమైన హ్యాండిల్స్ నుంచి లైట్ల వరకు అన్నిటినీ రూపొందిస్తోంది. అందుకే వెదురు ఒక లోహంగా అయినది అని చెబుతున్నాను. దీనితో తయారు చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. త్వరలో వెదురు లోహంగా మారడం అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కొత్త వెదురు లోకం కోసం ఔత్సాహికులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. ఆ కలలు నిజమయ్యే రోజు కోసం అందరం ఎదురు చూద్దాం. లిజనర్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కు ఉండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య పాట
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னஸ், குட் ஈவினிங், வெல்கம் டு మస్త్ టైం పాస్ లిస్నర్స్. మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి లిస్నర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడే విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
4: వినాయక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా

0: భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ద టైం పాస్. లిసనర్స్, మరి ఏనాటి మన కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కీస్ట్ కాలర్ ఎవరు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,

0: నెక్స్ట్ దేనికి వెళదాం, ఏదైనా చేద్దాం అని చెప్పి ప్రిపరేషన్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి, పోలీస్ ట్రైనింగ్ అవుదామని
0: అనుకున్నావా? అబ్బో ఇంకా
1: పోలీస్ ట్రైనింగ్ అయి పోలీస్ అవుతానండి.
0: సూపర్. ఓకే, నీ హాబీస్ ఏంటి ఇంతకి?
1: హాబీస్ అండి చాలా ఉంటాయండి, ఏం చెప్పమంటారు?
0: మామూలుగా ఒకటో రెండో చెప్పు పని, అన్ని చాలా ఉన్నా గానీ ఒకటో రెండో చెప్పు, మా లిజినెస్ తో షేర్ చేసుకో.
1: లేట్ గా లెగిస్తాను,
0: అది హాబీ.
1: లేట్ గా తింటాను.
0: ఓకే,
1: పని మాత్రం చేస్తాను, అయ్యేదాకా వదిలిపెట్టిన పని.
0: పని మాత్రం బాగా చేస్తావు. ఓకే, గుడ్,
1: లేట్ గా లెగిస్తాను, లేట్ గా ఫుడ్ తింటాను.
0: మరి లేట్ గా తిలగిస్తే ఎలాగా, మరి కాలేజ్ అయితే ఎలాగా?
1: అర్థం కాలేదండి.
0: లేట్ గా లెగిస్తాను అంటున్నా, మరి కాలేజ్ డేస్ లో కూడా అంతేనా?
1: అదే సార్, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, కాలేజీకి వెళ్తాను. కాలేజీకి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తా, లేదంటే లేట్ గా లేస్తాను అంటున్నా.
0: ఏదైనా హాలిడే వస్తే కనుక లేట్ గా లెగిస్తాను అంటున్నా. ఓకే ఓకే. మరి ఈరోజు విజయదేవరకొండ పుట్టినరోజు కదా, ఈరోజు విజయదేవరకొండ పుట్టినరోజు, అలానే సాయి పల్లవి పుట్టినరోజు ఉంది.
1: అవునండి, తెలీదు, మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ మూవీస్, అందుకే విజయ్ దేవరకొండ బర్త్డే అనుకున్నాను.
0: నీకు విజయ్ దేవరకొండ మూవీస్ కానీ సాయి పల్లవి మూవీస్ లో ఏ మూవీ అంటే ఇష్టం?
1: సాయి పల్లవి మూవీలో నాకు మూవీ పేర్లు గుర్తుకు రావట్లేదు, చెప్తాను ఒక్క నిమిషం.
0: ఓకే ఓకే, పర్వాలేదులే, చెప్పు. మరి అయితే సాంగ్ ఏం సాంగ్ విందామంటావు ఈరోజు?
1: సాంగ్ అయితే ఓంబి ఇంబుష్ లో ఓ చోట ఉన్నాను నీచారు వీరారుగా తలవమని నాలోని ఉంచాను ప్రేమంత దాశానుగా, ఆ సాంగ్ అయితే ప్లే చేయండి.
0: ఓకే, తప్పకుండా రోషిత, మరి ఇంకెదిగా లేస్తే నీకోసం నువ్వు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించు.

0: ఓకే లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కాదర్ భాషా గారు.
1: బాగున్నారు మేడం?
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాను మేడం. ఇవాళ కొద్దిగా ఎండ, ఇవాళ ఉదయం నుంచి ఎండ లేదు మేడం, చల్లగా ఉంది.
0: చల్లగానే ఉంది, బాగుంది. ఓకే, మీకు అక్కడ చల్లగానే ఉంది, మాకు ఇక్కడ ఎక్కువగానే ఉందండి ఎండ.
1: అవును మేడం, ఇక్కడ మాత్రం చల్లగా ఉంది.
0: చల్లగా ఉంది, ఓకే, ఫోన్లే అండి. సమ్మర్ లో కూల్ కూల్ గా ఉంది అన్నమాట అయితే మీకు.
1: కూల్ కూలే.
0: ఓకే, మరి కాదర్ భాషా గారు, ఈ రోజు నేషనల్ ట్రైన్ డే అండి, మరి ట్రైన్ అనగానే మీకు గుర్తొచ్చే సీన్ ఏదైనా మా లిజినెస్ తో షేర్ చేసుకుంటారా? ఈరోజు నేషనల్ ట్రైన్ డే, మరి ట్రైన్ అనగానే మీకు గుర్తొచ్చే సన్నివేశం?
1: ట్రైన్ అంటే, ట్రైన్ మంచి చిత్రం అయింది కదా మేడం, చాలా చాలా బాగుంటుంది ట్రైన్ అంటే.
0: ట్రైన్ చాలా బాగుంటుంది,
1: లాగటం, కొనుక్కొని తింటాం. ట్రైన్ అంటే మంచి
0: టైం పాస్ అవుతుంది.
1: ఇప్పుడు అంటే ఎక్స్ప్రెస్ లో అప్పుడు ప్యాసింజర్ అంటే అమ్మ అమ్ముకునే వాళ్ళు వస్తే కొనుక్కొని తింటాం జాలీగా.
0: పిల్లలు అది కావాలి ఇది కావాలి నేర్పించడం, ఎక్కడ మన స్టేషన్ వెళ్ళిపోతుందో అని చూసుకుంటూ ఉండడం.
1: అవును మేడం,
0: బాగుంటుంది అంట ట్రైన్ జర్నీ.
1: బ్రహ్మాండం ఉంటుంది మేడం.
0: ఓకే, ఎక్కారా ట్రైన్? ఎక్కారా?
1: ఎన్నోసార్లు.
0: ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళారు లాంగ్ జర్నీ?
1: మెడ్రాస్ పోవాలంటే కావిలి నుంచి 78 ట్రైన్ ఉండింది.
0: లాంగ్ జర్నీ ఎక్కడికి వెళ్ళారు ట్రైన్ లో?
1: మెడ్రాస్.
0: మెడ్రాస్
1: కావిలిలో నేను పని నేర్చుకునేటప్పుడు కావిలి నుంచి మెడ్రాస్ పోయేది. తెల్లారుదామని వెళ్ళేది మేడం, అది నైట్ అంతా బోర్డి.
0: ఓకే,
1: ఇప్పుడు ఎక్స్ప్రెస్ వచ్చినాయి అనుకోండి.
0: అవునండి, అవునవును.
1: అది తెల్లారుదామున 5:30 వెళ్ళిపోయేది. చాలా బాగుండేది మేడం ఆ జర్నీ.
0: ఓకే చెప్పండి, మరి ఈరోజు సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: స్టేషన్ మాస్టర్ గురించి. స్టేషన్ మాస్టర్ లో,
0: స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ గారు,
1: ఎక్కడికమ్మా ఈ ప్రయాణం, ఆ పాట
0: ట్రైన్ గురించి అడిగాను కదా, అందుకని ట్రైన్ పాట అడుగుతున్నారా? ఓకే సూపర్ అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: విజయ మేడం గారు, నమస్తే. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నారండి.
1: పుల్లారావు ప్రభు, గన్నవరం.
0: గన్నవరం. ఓకే, పుల్లారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాండి. మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నామండి.
1: లక్ష్మి గారు బాగున్నారండి?
0: బాగుందండి.
1: బాగున్నారా? జాబ్ వచ్చిందా?
0: ఎండలు ఎలా ఉన్నాయి గన్నవరంలో?
1: మాకు బాగా ఉన్నాయండి.
0: బాగా కాస్తున్నాయి. అక్కడ బాగా చల్లగా ఉందట.
1: మాకు 45-46 అలా ఉంటుందండి. మా ఏరియాలో
0: బాగా ఎక్కువ ఉంటుంది.
1: ఎందుకంటే మాకు తెలంగాణకి దగ్గరలో ఉంటుంది కదా,
0: చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే. ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి.
1: అవునండి. ఇక్కడ కోల్డ్ ఏరియా ప్లస్ ఈ గంధకం ఏరియా అనమాట.
0: ఓకే,
1: అందుకనే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి.
0: చెప్పండి మరి, ఈరోజు నేషనల్ ట్రైన్ డే కదా, ట్రైన్ గురించి మీ అనుభూతుల్ని మా బిజినెస్ తో షేర్ చేసుకోండి. ట్రైన్, ఈరోజు నేషనల్ ట్రైన్ డే అండి. మరి ట్రైన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏదో ఒక సీన్ గుర్తొస్తుంది కదా, మన స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ చూడగానే పలానా రోజు ఎలా జరిగింది ఇలా జరిగింది అని గుర్తొస్తుంది కదా.
1: హైదరాబాద్
0: వెళ్తూ ఉంటారు అస్మాట్. టికెట్ తీసుకుంటారా? తీసుకోలేదా? టికెట్ తీసుకుంటారా? ఎప్పుడైనా టికెట్ తీసుకొని ప్రయాణం కూడా ఎదురైందా?
1: లేదండి,
0: ముందే బుక్ చేసుకుంటారు.
1: ఎప్పుడైనా మర్చిపోతే అక్కడ టికెట్ తీసుకుంటాం. బుకింగ్ కాకపోతే టికెట్ తీసుకుంటాం.
0: ఓకే ఓకే.
1: నార్మల్ టికెట్ తీసుకుంటాము. అయితే ఒక రోజు ఏమైందంటే సీట్లు దొరకలేదు మేడం. మామూలుగా నార్మల్ టికెట్స్ అసలు లేదు. అప్పుడు ఏం చేసామంటే ఒక మెమొరీ సీటీ ఉంటది కదా, వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి వాళ్ళని ఏదో మేనేజ్ చేసి చేసాం అనమాట. అసలు అది ఇప్పటికే మర్చిపోలేదు అనమాట. అంటే మళ్ళీ ఒకళ్ళని కాదు, నలుగురు ఐదుగురు.
0: ఓకే ఓకే.

0: అలా అంటే అసలు ఊహించింది అనమాట అది.
1: మరి అలానే ఈ రోజు విజయ్ దేవరకొండ సాయి పల్లవి,
0: విజయ్ దేవరకొండ సాయి పల్లవి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వాళ్ళ సినిమాలు కూడా చాలా బాగుంటాయి.
1: ఏ మూవీ మీకు బాగా ఇష్టం వాళ్ళిద్దరు విని?
0: అన్ని బాగానే ఉంటాయి,
1: అన్ని చూస్తారు. మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారా?
0: తక్కువలే కానీ మాకు షాప్ దగ్గరే సరిపోతుంది మేడం.
1: అప్పుడప్పుడు చూస్తూ ఉంటారా మూవీస్?
0: అవునండి.
1: ఓకే చెప్పండి, మరి అయితే సాంగ్ ఏం సాంగ్ విందామంటారు ఈ రోజు?
0: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, పిన్ని బాబాయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి హాయ్ చెప్పండి.
1: తప్పకుండానండి, వీరందరికీ మీ తరపు నుండి, మా తరపు నుండి, నా తరపు నుండి కూడా పెద్ద హాయ్.
0: అలాగే మన ఏం చేస్తారంటే గుండెల్లో గోదావరిలో నుంచి,
1: గుండెల్లో గోదావరి
0: ఆ మూవీ నుంచి
1: ఏదండి, వాటర్ సాంగ్? ఓకే ఓకే, సాంగ్
0: గోదావరి, గోదావరి సాంగ్ ఒకటి మేడం.
1: ఓకే ఓకే, టైటిల్ సాంగ్ ప్లే చేయమంటారా?
0: అవునండి, టైటిల్ సాంగ్ బాగుంటుంది.
1: ఓకే ఓకే, తప్పకుండానండి. ఓకేనండి,
0: పవన్ గారికి మటుకు పవన్ గారికి షేర్ చేయండి మేడం
1: ఈ పాట.
0: పవన్ గారు,
1: ఓకే పవన్ గారు వింటున్నారు కదా, మరి పుల్లారావు గారు మీకు
0: వింటున్నారు, పవన్ గారు నాకు కాల్ చేశారు
1: వింటానని చెప్పన్నారా? ఓకే తప్పకుండా, మరి పవన్ గారు వింటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ విజయ మేడం గారు, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. పోలయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం?
0: మేము కూడా బాగున్నామండి.
1: ఎండలు ఎక్కువ ఉన్నాయి మేడం, 44 డిగ్రీలు దాకా. అందుకు బాగుంటాం మేడం, ఎండిపోతాం.
0: అందరూ చక్కగా కూల్ కూల్ గా ఉంది, బాగుంది క్లైమేట్ అంటున్నారు. మీరు చూస్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. చెప్పండి మరి. పుల్లారావు గారు అదే చెప్పారు ఇప్పుడు గన్నవరం నుంచి, చేసి ఎండలు మాకు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని. చెప్పండి మరి, ఈరోజు నేషనల్ ట్రైన్ డే కదా, ట్రైన్ గురించి చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: ట్రైన్ అంటే మనకు ప్రయాణ సాధనంలో చాలా ఉపయోగపడి చాలా మందిని తీసుకుని వెళ్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా మెయిన్ గా 1000 సార్లు ప్రయాణం చేస్తే లాస్ట్ 998 సార్లు రైలే మేడం.
0: అయ్యో బాబు,
1: నా చిన్నతనం నుంచి 6 ఏళ్ళప్పటి నుంచి కూడా నేను రైలు ప్రయాణం చేస్తూనే ఉన్నా మేడం.
0: అబ్బో,
1: నేను బయలుదేరానంటే నద్యాల నుంచి ఎక్కడికైనా ట్రైన్ రూట్ ఎందుకు వస్తుపోవాల్సిందే గానీ ట్రైన్ రూట్ అంటే ఎక్కువ ట్రైన్ కి వెళ్తుంటా మేడం. నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం.
0: ట్రైన్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ ట్రైన్ కే వెళ్తూ ఉంటారు.
1: ట్రైన్ కి వెళ్తుంటాం, మనకు ఏదైనా ప్రతి అన్ని విధాలుగా కంఫర్టబుల్ ఉంటుంది ట్రైన్ ప్రయాణం.
0: ఓకే, లాంగ్ జర్నీ ఎక్కడికి వెళ్ళారు అంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేసి లాంగ్ జర్నీ ఎక్కడికి వెళ్ళారు?
1: లాంగ్ జర్నీ మేము కాశీకి వెళ్ళాం మేడం. కాశీకి వెళ్ళాము, గయా ప్రయాగ
0: అవన్నీ చూసుకున్నారు.
1: అవన్నీ చూసాం మేడం. వచ్చేసి రామేశ్వరం వరకు వెళ్ళాము తమిళనాడు. అలా ఇక్కడ భద్రాచలం వెళ్ళి వెళ్ళాము.
0: అన్ని చుట్టేశారు మొత్తం అయితే?
1: అన్నవరం వరకు వెళ్ళాం మేడం, పైకి వెళ్ళలేదు మేడం. ఈ వైజాగ్ సైడ్ మాత్రం
0: వెళ్ళలే.
1: మళ్ళీ ఇప్పుడు తమిళనాడు గాని ఇటు గానీ వెళ్ళాము, కర్ణాటక వెళ్ళలేదు మేడం.
0: కర్ణాటక సైడ్ వెళ్ళలేదు అయితే?
1: వెళ్ళలేదు మేడం.
0: ఓకే, చెన్నై అయితే చుట్టేశారు?
1: మేడం, నాగపట్నం గాని రామేశ్వరం గాని.
0: ఓకే ఓకే,
1: అక్కడ ఏరియా అంతా ఎక్కువ రైలు ప్రయాణం చేస్తుంటా.
0: ఓకేనండి, సూపర్. చెప్పండి మరి, సాంగ్ ఏం సాంగ్ విందామంటారు అయితే ఈరోజు?
1: సాంగ్ వచ్చేసి మేడం బంపర్ ఆఫర్ మేడం.
0: బంపర్ ఆఫర్,
1: పూరి జగన్నాథ్ తమ్ముడు శంకర్ నటించిన బంపర్ ఆఫర్ నుంచి. పెళ్ళెందుకే రవణమ్మ, తాను దూర సందు లేదు మెడకొక డోలా రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ ఆ పాట మేడం.
0: ఎందుకు ఈ సాంగ్ ఎందుకు వినాలనిపించింది ఈరోజు మీకు?
1: అది కామెడీ ఉంటుంది మేడం, స్టార్టింగ్
0: సాంగ్ కామెడీగా ఉంటుంది కాబట్టి.
1: నేను మధ్యలో చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్ లో శ్రీకాకుళం నుంచి అమెరికా వెళ్ళి దెబ్బకి పోయారు తల్లు అని అట్లా కామెడీగా వస్తుంది పాట.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఓకే లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: మేము శ్రీకాకుళం జిల్లా వజ్జపుకొత్తూరు మండలం బైపల్ నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నామమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మీకు మాట్లాడుకునే అవకాశం వచ్చిందమ్మా.
0: అవునండి
1: అమ్మా,
0: చెప్పండి.
1: మీకు ఒక పాట చెప్పాలనుకుంటున్నామమ్మా.
0: చెప్పండి.
1: ఆత్మ గౌరవం చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన ఒక పూల బాణం తగిలింది వెదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే. ఈ పాటను వినిపించేటప్పుడు అమ్మగారు
0: చెప్పండి చెప్పండి.
1: మా మిత్రుల పేర్లు చెప్పనా?
0: ఏంటి మూవీ ఏంటన్నారు? ఆత్మ బలమా ఆత్మ గౌరవమా?
1: ఆత్మ గౌరవం.
0: ఆత్మ గౌరవం.
1: అవునమ్మా.
0: సాంగ్ ఏంటన్నారు?
1: ఘంటసాల సుశీల పాడింది.
0: ఓకే,
1: ఆత్మ గౌరవం
0: పాట ఒక 2 లైన్స్ పాడతారా?
1: దగ్గరలో మరి పాడితే కదా బాగుంటుందమ్మా.
0: ఆహా.

0: పాట పాట పేరు చెప్పండి ఒకసారి. ఒక పూల బాణం
1: ఇంకోటి చెప్పాలమ్మా.
0: ఓకే ఓకే ఉందండి, ఉంది ఉంది. ఓకే చెప్పండి.
1: ఓకేమ్మా, మా మిత్రుల పేర్లు చెప్పనమ్మా.
0: చెప్పండి.
1: మా మిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు,
0: ఓకే,
1: మాణిక్యాల రావు, పాదం పోలయ్య,
0: ఓకే,
1: ఎం రజనీ మేడం, ఎం బాబురావు,
0: ఓకే,
1: రవికుమార్, మహమ్మద్ ఇనాయత్తుల్లా, భాస్కర్ రావు, వెంకటేశ్వర రావు, నాగనాథ్ గుప్తా, జాలి పెంటయ్య.
0: ఓకే,
1: వాళ్ళ పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేయమ్మా.
0: ఓకే తప్పకుండానండి, చాలా లిస్ట్ మాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ తరపు నుంచి ఒక పెద్ద హాయ్ అండి.
1: ఓకేమ్మా, ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అమ్మా.
0: ఓకే థ్యాంక్ యూ అండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: లిజనెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అది వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో, నమస్తే అమ్మా విజయ బంగారు తల్లి, శుభ సాయంత్రం.
0: ఓకే, బండారు తిరుమతులు గుప్తా గారు.
1: అమ్మా, ఈ వెంటనే మాకు ఆ పరమేశ్వరుడు దయవల్ల డబల్ డమాకం వస్తున్నాయి.
0: అవునా? ఓకే ఓకే.

0: మా విజయభాస్ గారి తల్లి మధ్యాహ్నం వాట్సాప్ లైవ్ లో పలకరించడం, ఆ చక్కనైన అమృత వాక్యాలు అందుకోవడంతో పాటు సాయంత్రం కూడా పలకరిస్తున్నాం అన్నమాట.
1: అవునండి,
0: చాలా సంతోషం. మనం ఉదయం సారీ మధ్యాహ్నం అనుకున్నట్టు కూడా విజయ్ దేవరకొండ గారికి, తర్వాత సాయి పల్లవి గారికి పుట్టినరోజు భాగం తెలియపరుస్తున్నాను మీ ద్వారా నా ద్వారా కూడా.
1: తప్పకుండానండి, మరి ఇరువురికి కూడా మీ తరపు నుండి మా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు.
0: సంతోషం అండి. తర్వాత మీరు ట్రైన్ జర్నీ కోసం టాపిక్ ఇచ్చారు కదా.
1: అవునండి,
0: ట్రైన్ జర్నీ చాలా, ట్రైన్ అంటే మిడిల్ క్లాస్ నేల విమానం అంటారండి ఆపి పట్నాయక్ గారు.
1: అవునవును, మరి
0: నిజంగా చెప్పాలంటే మరి పేద మధ్యతరగతి స్థాయిలో ఉన్న వారు అందరికీ కూడా విమానం ఎక్కలేని వారికి రైలే విమానం అండి.
1: అవునండి, అవునవును.
0: అందులోను బస్సు అయితే వన్ సైడ్ కి టూ సైడ్ కి, తర్వాత కొద్ది రెస్ట్ తీసుకోవడానికి దేనికైనా సరే కొద్దిగా అసౌకర్యంగా ఉంటుందండి. దూర ప్రయాణం చేయాలంటే బస్సులో అస్సలు కుదరదండి.
1: అవునండి, ట్రైన్ అయితే
0: మనం ఎయిర్ బస్సు ఏమో ఎక్కలేము.
1: అవునవును,
0: బస్సు ఏమో సౌకర్యం ఉండదు, ఎయిర్ బస్ ఎక్కే అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు 100% కూడా కులశేఖర్ గారు అన్నట్టు విమానం ట్రైనే విమానం అండి.
1: అవునవును,
0: నాకు చెప్పడమ్మా.
1: చెప్పండి, చాలా చక్కగా చెప్పారు అంటున్నా.
0: అదేండి. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకు విశాఖపట్నం తిరుమల, విశాఖపట్నం అంటే మా అమ్మమ్మ గారు ఊరు, నానమ్మ గారు ఊరు, పెద్దమ్మ గారు ఊరు. తిరుమల అంటే సాక్షాత్తు శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్న ఊరు. తిరుమల ఎక్స్ప్రెస్, తిరుమల ట్రైన్, తిరుపతి విశాఖపట్నం రెండు ఊళ్ళు అంటే నాకు ప్రాణం అండి. మీరు లాంగ్ జర్నీ గురించి కూడా అడిగారు కదా.
1: అవునండి,
0: నేను 2012-13 అయిపోతే అప్పుడు షిరిడి వెళ్ళానండి. షిరిడి సాయిబాబా వారు దర్శనం చేసుకున్నానండి. స్వామివారు స్వామివారిని స్వయంగా దర్శించుకోవడం గట్రా జరిగింది. అదండి నేను నా జీవితంలో నేను చేసిన ట్రావెల్ లో లాంగ్ ట్రావెల్ ఏంటంటే ట్రైన్ లో, ట్రైన్ జర్నీలో లాంగ్ ట్రావెల్ ఏంటంటే షిరిడి వెళ్ళడం అండి.
1: షిరిడి వెళ్ళడం లాంగ్ జర్నీ.
0: చూసారా విజయబాబు గారి తల్లి ఒక మాట అంటే నాలుగు మాటలు చెప్పేసి
1: బండే.
0: అదండి మీరు ఇచ్చిన టాపిక్ చెప్పేసాను. తర్వాత ఇవాళ హాస్యనటి కల్పనారాయ గారి జయంతి కూడా ఉందండి. ఆమె వాళ్ళు,
1: అవును,
0: ఆవిడ ఎన్నో సినిమాల్లో మంచిగా చక్కగా నటించి ఎంతో మందిని ఆలదించి అంత చక్కగా నటించే వారు మీకు తెలుసు కదా. కల్పనారాయ గారు బాగుంటారు కదా,
1: హాస్యనటిగా ఎన్నో సినిమాల్లో నటించారు కదా.
0: ముఖ్యంగా ఒక్క అంటే చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్క బిడ్డు చెప్పుకోవాలంటే హిట్లర్ సినిమాలో బ్రహ్మానందం గారు తల్లి గారండి.
1: అవునండి,
0: అప్పలకొండ ఓ అప్పలకొండ ఎగిపోతావు అంటే అప్పుడు పడిపోతాడు, అక్కడ బ్రహ్మానందం పడిపోతాడండి. హిట్లర్ మాధవ్ గారు, చిరంజీవి గారు హిట్లర్ అంటే కోపం అండి, హిట్లర్ అన్నట్టు అంటారు ఆయన. హిట్లర్ అని హిట్లర్ బాబు, హిట్లర్ బాబు అన్నారని కొడేస్తే ఏంటి ఎక్కడ ఉన్నాడు అప్పలకొండ, ఎక్కడ ఉన్నాడు అని అతను కానీ తల్లిసుకుని ఊరు అప్పలకొండ ఇదేంటి బాబు అప్పటికొని అంటుందండి ఆవిడ.
1: అవునండి,
0: శ్రీకాకుళం లాంగ్వేజ్ లో మాట్లాడతారండి ఆవిడ ఎక్కువ.
1: చెప్పండి.
0: కల్పనారాయ నేను చూసానమ్మా, నేను కాకినాడలో చదువుకున్నప్పుడు నేను చదువుకుంటే ఆనంద భారతి మున్సిపల్ హై స్కూల్ దగ్గర వాళ్ళు చుట్టాలు ఉన్నారండి, అప్పుడు వచ్చారు ఆవిడ.
1: ఓకే,
0: నా చిన్నప్పుడు చూసానండి కల్పనారాయ గారిని.
1: ఓకేనండి,
0: సరే తల్లి నేను వచ్చేస్తున్నాను అన్నమాట.
1: చెప్పండి సాంగ్ ఏం సాంగ్ ప్లే చేయమంటారు?
0: ఇవాళ సాయి పల్లవి గారు పుట్టినరోజు ఉంది కాబట్టి నేను మా హాసిని బంగారు ఇచ్చిన పాట అడుగుదాం అనుకుంటున్నాను.
1: అడగండి, చెప్పండి.
0: ఎంసీఏ ఈ చిత్రంలో దివ్య కుమార్, శ్రావణ భార్గవి పాడిన పాట, గీత ఇచ్చిన బాలాజీ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఓకే,
0: ఏమండి చిన్ని గారు చెప్పండు, ఇనాని గారు ఏమండో, ఇనాని గారు చెప్పండు, చిన్ని గారు ఆ పాట వేయండి.
1: ఓకే ఓకే, తప్పకుండానండి.
0: ఈ పాట మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మా విజయ బంగారు తల్లి కోసం, మా హాత్రి చిట్టు తల్లి కోసం, నలవెల్లి వెంకటరెడ్డి గారి కోసం, బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, ఇప్పుడే మీతో ఒక మాట్లాడి మా సోదరులు, మా అగ్రదులు, మా అన్నయ్య బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజు గారు, మన్ను శాస్త్రిరావు గారు. లిస్ట్ ఎక్కువైపోతుంది కానీ మీరు అందరూ నన్ను అడుగుతున్నారు మాట, పాప మా కలవకపోతే మీ ఒక్కరు కలిస్తే మేము అందరూ కలిసినట్టు మా ఆంధ్రప్రదేశ్ అంటే మీరు త్రిమూర్తులు గుప్తా గారు అని పాప అంటున్నారు.
1: అండి, మనకి టైం సరిపోదు కదా అంతమంది పేర్లు చదువుతూ కూర్చుంటే.
0: అందువల్ల మనకు వారి కోసం మనం కార్యక్రమం మా విజయ బంగారు తల్లి చేస్తున్న సరదాగా సేపు సరదాగా వచ్చేస్తుంది
1: తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిమితుల గుప్తా గారు. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని

0: ఓకే లిసనర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: అశోక్ మేడం మాట్లాడతారా? మేడం
0: అశోక్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: మేడం బాగున్నాను మేడం.
0: ఓకే చెప్పండి.
1: ట్రైన్ గురించి చెప్పారు మేడం.
0: అవునండి.
1: ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది మేడం.
0: ఏంటండి?
1: ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది.
0: ట్రైన్ జర్నీ అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అవునండి.
1: ఈరోజు సాంగ్ వచ్చేస్తున్నారా? గేమ్ చేంజర్ మేడం, మూవీ నేమ్.
0: గేమ్ చేంజర్. సాంగ్ చెప్పండి.
1: నానా హైరాన్ అనే సాంగ్ మేడం, కార్తీక్ శ్రేయస్ పాడిన పాట. అది ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండానండి అశోక్ గారు.
1: ఓకే మేడం, థ్యాంక్.
0: ఓకేనండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో, హాయ్, నమస్తే, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు,
1: మేడం
0: ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: చాలా చాలా చాలా బాగున్నాం మేడం.
0: బాబాయ్, ఏమెనర్జెటిక్ అసలు, మామూలుగా కాదు అసలు. చెప్పండి మీ ఫుల్ ఎనర్జీ జోష్ చూస్తుంటే. అయ్యో బాబాయ్,
1: మన రేడియో విని విని విష్ణు రేడియో విని మనకు బాగా జోష్ వచ్చేసింది మేడం.
0: అలా అంటారా?
1: అవును మేడం, రేడియో ఉండక మనకు భయం ఎలా.
0: ఓకే, చెప్పండి చెప్పండి. మరి ఈరోజు నేషనల్ ట్రైన్ డే కదా, ట్రైన్ గురించి చెప్తారేనా?
1: అవును మేడం, ఈ మధ్య నేను కన్యాకుమారి
0: వేచాను.
1: కన్యాకుమారి, అలాగే త్రివేణం, అలాగే శబరిమల, మూడు చూసిన ఈ మధ్య. నెల ఉంటుంది అనమాట.
0: బాగుందా కన్యాకుమారి?
1: బాగుంది మేడం, సూపర్. ఆడవరకే ట్రైన్ మేడం, అక్కడికి లాస్ట్ ఇంకా.
0: ఓకే, వెళ్ళారైతే

0: సముద్రంలో బాగా ఎంజాయ్ చేసాం మేడం మేము.
1: ఓకే, బుద్ధా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారా
0: మేడం?
1: స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారా?
0: వెళ్ళాం మేడం, వెళ్ళాం.
1: ఓకే, చాలా బాగుంటుంది.
0: అందరూ చాలా బాగుంటుంది, అందరూ అయిపోకుంటే బాగుంటది మేడం. మళ్ళీ పోవాలి, మళ్ళీ ఎప్పుడు పోతాం తెలియదు కదా.
1: అయ్యో,
0: మనం పోవాలనుకుంటాం కానీ టైం కుదరదు, వీలు కాదు.
1: అవునండి, అవునవును.
0: మనం పోదాం పోదాం అనుకున్నప్పుడు టైం అంతా
1: మనకి ఒప్పుకున్నప్పుడే వెళ్ళాలి, నాలుగు చూడాలి.
0: అవును మేడం, బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పినారు.
1: చెప్పండి, సాంగ్ ఏం సాంగ్ విందా, టైం అయిపోతుంది.
0: సాంగ్ బ్రహ్మ మేడం,
1: బ్రహ్మ. చెప్పండి.
0: చిక్కు చిక్కు బండి ఎంత చేసేనండి ఆ పాట మేడం.
1: ఓకే ఓకే, తప్పకుండా అండి.
0: అలాగే ఈరోజు సాయి పల్లవి గారికి, విజయ్ దేవరకొండ గారికి బర్త్డే శుభాకాంక్షలు మేడం.
1: ఓకే, తప్పకుండానండి.
0: అలాగే వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం, అందరి కోసం ఈ పాట.
1: తప్పకుండానండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి. ఓకే లిజినెస్, మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మనం మాస్త్ టైం పాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు విన్నాం కదా, మరి తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4
1: Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
3: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
4: Dr. P. Krishna Parindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
5: Virigina Yemukulaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
6: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
5: మా అడ్రస్
6: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
5: సెల్ 8500136630.
7: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిబోడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఫిల్మ్ మేకర్స్ గా మాకు ఎన్నో కలలుంటాయి. నా కళలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాలు తీశాను. ఇప్పుడు నా కళల ప్రాజెక్ట్ అయిన అగతిని ఈ స్థాయికి తీసుకువచ్చిన విశాలాక్షి, డాక్టర్ రాజు, సుబ్బరాజులకు థ్యాంక్స్. టీజర్లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనుకుంటున్నాం అని ఎంఎస్ రాజు చెప్పారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక, విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ, రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం అగదా. ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్ పై కాశీ విశాలాక్షి వలసు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకని హైదరాబాద్ లో నిర్వహించారు. మరి సందర్భంగా కాశీ విశాలాక్షి బలసు మాట్లాడుతూ, ఎంఎస్ రాజుగారి వల్లే సినిమా నిర్మాణంలోకొచ్చా, మా మూవీని హిట్ చేస్తారని కోరుకుంటున్నా అని తెలిపారు. కామాక్షి భాస్కర్లా మాట్లాడుతూ, అగతలో మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజుగారికి థ్యాంక్స్ అని పేర్కొన్నారు. ఇక డట్టి హరి చిత్రం ద్వారా నన్ను వెండితెరకు పరిచయం చేసిన ఎంఎస్ రాజుగారితోనే అగద చేయడం ఆనందంగా ఉంది అన్నారు శ్రవణ్ రెడ్డి. అగదలో నా ఫస్ట్ లుక్ చూసిన అందరూ కూడా మమ్మమ్మ మంజులు గారిలా ఉన్నారని ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉంది అని నటి జోవిక, విజయ్ కుమార్ చెప్పారు. లిజనర్స్, ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో అగదా మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. గోదావరి గట్టుపైన. మరి సినిమాలో నేను ఖచ్చితంగా నటించాలని కోరి నన్ను మళ్లీ తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చిన దర్శకుడు సుభాష్ కి థ్యాంక్స్. మరి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నా అని నటి లైలా తెలిపారు. సుమన్, ప్రభాస్, నిధి, ప్రదీప్ జోడిగా నటించిన చిత్రం గోదావరి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా కీలక పాత్రలు పోషించారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పై అభినవరావు నిర్మించిన ఈ చిత్రం నేడే రిలీజ్ అవుతోంది. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుభాష్ చంద్ర మాట్లాడుతూ, గోదావరి గట్టుపైన బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్తున్నా, నాకు పునర్జన్మ ఇచ్చిన అభినవ్ గారికి రుణపడి ఉంటా అని చెప్పారు. ఈ సినిమా మా అందరికీ ఒక కలల ప్రపంచం లాంటిది, హిట్ చేయాలి అని నిధి, ప్రదీప్, సుమన్, ప్రభాస్, అభినవ్ కోరారు. ఈ ఈవెంట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక, కెమెరామెన్ సాయి సంతోష్, డైరెక్టర్ మహేష్, మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ మాట్లాడారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్

0: గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఐఆమ్ గేమ్. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కయాదులోహర్, ఖతీర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి దుల్కర్ సల్మాన్ పోస్టర్ ని విడుదల చేశారు. నా కెరీర్ లో చేసిన సినిమాలు ఐఆమ్ గేమ్ అత్యంత స్టైలిష్ ఫిల్మ్. నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా నన్ను ఓ కొత్త స్టైలిష్ లుక్ లో చూపించడం ఈ ప్రాజెక్టు హైలైట్. లోక వంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం ఐఆమ్ గేమ్. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. అలాగే ఇప్పుడు మనం సందీప్ కిషన్ నటిస్తున్న మరో మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకుందాం. సందీప్ కిషన్ కథనాయకుడిగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న చిత్రం పవర్పీట. 70mm ఎంటర్టైన్మెంట్స్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. సంభాషణలు, విజువల్స్, పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పేరు తెలుసుగా అంటూ ఓ థియేటర్లో ఈ చిత్రం టైటిల్ ను పవర్పేట్గా రివీల్ చేసే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో మాసీ లుక్ లో సేనాపతి రవి అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు సందీప్ కిషన్. పవర్పేట తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ చిత్రం దర్శకుడు కృష్ణ చైతన్య ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. మరి చిత్రానికి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీఓపీ మది, సంగీతం మణిశర్మ. లిజనర్స్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
0: బాలిస్నెస్ పెట్టినారు రేడియో విష్ణు 90.4 MHz పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. 100% నిజాయితీగా తీసిన చిత్రం ఇది. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లేగా నిలుస్తుందని గర్వంగా చెప్పగలను. మరి నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. అన్ని వర్గాల వారు ఈ చిత్రాన్ని చూడొచ్చు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా నచ్చే సినిమా ఇది అని పూసాని కృష్ణమూర్తి తెలిపారు. ఆయన కీలక పాత్రల్లో నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి. మరి చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయన చేపట్టడం విశేషం. హిందుళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయుష భాను, బీజేపీ నేత ఎంపీ రఘునందనరావు ముఖ్య పాత్రల్లో నటించారు. 3 ఇడియట్స్ మూవీ సమర్పణలు యూపీ సినిమా లయన్స్, కుసుమ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథతో ఆపరేషన్ అరుణారెడ్డి రూపొందింది. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందనే కథాంశం. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ గా హిందుళ చక్రవర్తి నటించారు. కొందరు చేసిన రాజకీయాలకు ఓ మంచి జర్నలిస్ట్ రోడ్డును పడే పరిస్థితి వచ్చి అలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని ముఖ్యమంత్రి అండగా నిలబడతాడు. మరి నేను అడగగానే సీఎం పత్రంలో నటించిన ఎంపీ రఘునందన్ రావు గారికి థ్యాంక్స్ అని చెప్పారు. హిందుళ చక్రవర్తి ఆయుష భాను మాట్లాడారు. బిజినెస్ మరి ఆపరేషన్ అరుణారెడ్డి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక ఫిల్మ్ తెలుసుకుందాం. పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్. మధుదీప్ చిలకాని దర్శకత్వంలో, బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పై అరవింద్ బండే నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ ముత్యాల రామదాస్ ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అరవింద్ బండే మాట్లాడుతూ, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ ఈ వేసవిలో కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా ఇది అని తెలిపారు. ఈ మూవీలో చూపించిన క్లైమాక్స్ నిజ జీవితానికి ఉపయోగపడుతుంది అని మధుదీప్ చిలకాని పేర్కొన్నారు. మరి అందరికీ నచ్చే సినిమా ఇది, థియేటర్లోనే చూడాలి అన్నారు పాయల్ రాధాకృష్ణ. చాలా మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీని అరవింద్ చాలా మంచి ఫ్యాషన్ తో నిర్మించారు. ప్రేక్షకులు సూపర్ హిట్ చేయాలి అని ముత్యాల రామదాస్ పేర్కొన్నారు. లిసనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్ తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అజయ్ నీహా. వెల్కమ్ టు తీన్ మా. సో లిజనర్స్, మరి ఈరోజు తీన్ మాలో సో హిట్ తెలుగు హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే నేను వచ్చేసానండి. సో మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి ఈ రోజు ముందుగా ఆర్ వెలరాజ్ గారు డైరెక్షన్ లో ధనుష్ అండ్ అమలాపాల్ గారు కలిపి నటించిన రఘువరన్ బీటెక్ మూవీలో నుండి ధనంజయ్ గారు ఆలపించిన పో పోవే ఏకాంతం అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్ గారు కలిపి నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీలో నుండి అజిత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ గారు కలిపి ఆలపించిన తుమ్ క్యా మిలే అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
1: సుహాస్ అండ్ చాందిని చౌదరి గారు కలిపి నటించిన కలర్ ఫోటో మూవీలో నుండి కాలభైరవ గారు ఆలపించిన అరరే ఆకాశం అనే మెలోడియస్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిజనర్స్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001-25552.
1: ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరి ఇప్పుడు విష్ణువర్ధన్ గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సారా అండ్ అంజలి గారు కలిపి నటించిన పంజాబ్ మూవీలో నుండి హరిచరణ్ అండ్ శ్వేతా పండిత్ గారు కలిపి ఆలపించిన ఎలా ఎలా నాలో అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిజనర్స్, విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి ఇప్పుడు నందిని శ్రీకాంత్ గారి డైరెక్షన్ లో వరుణ్ ధావన్ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ ఆలియా భట్ గారు కలిపి నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో నుండి విశాల్ శేఖర్ అండ్ నీతి మోహన్ గారు కలిపి ఆలపించిన ఇష్క్ వాలా లవ్ అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది లిజనర్స్. లిజనర్ టు ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఈ రోజు తీన్ మార్లో మంచి మంచి తెలుగు హిందీ అండ్ తమిళ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారమై తీన్ మార్లో మళ్ళీ కలుసు.

0: విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను జనీహా.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.